ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 26వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

FM Rainbow 101.9. నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శన కార్యక్రమం. వైద్యర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ల టైం 6:11 అండ్ ద డేట్ టుడే ఈజ్ 17th August 2026. అంటే ఈరోజు మండే. సో మన డేని మన షోని ఆ షోడిని గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: స్టూడియో క్లాక్ లో టైం 6:25 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం వైద్య రాజే రాణా ప్రతాప్ అండ్ యా. ఈరోజు క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో పిల్లల మరి ఎరకేశ్వర ఆలయం, ఇది సూర్యాపేటలో ఉంది, ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. పిల్లల మర్రి ఎరకేశ్వరి ఆలయం, ఎరకేశ్వర ఆలయం తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందనిది కానీ చారిత్రాత్మకంగా చూసుకుంటే చాలా ముఖ్యమైన పురాతన ఆలయాల్లో ఒకటి అన్నమాట. ఇది సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామంలో ఉంది. ఒకసారి ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం కాకతీయుల కాలానికి చెందినదిగా భావిస్తారన్నమాట. అంటే సుమారుగా 13వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన ఈ ఆలయం అప్పటి ప్రాంతీయ పాలకుల చరిత్రలో కూడా ముడిపడి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన శాసనాలు అప్పటికీ రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించాయంట. అండ్ ముఖ్యంగా రేచర్ల వంశానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. అయితే పేరేంది డిఫరెంట్గా ఉండి ఎరకేశ్వర స్వామి ఏంటి అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. ఆలయం ప్రధానంగా శివుడిని ఎరకేశ్వర స్వామిగా పూజిస్తారంట. కాకతీయుల కాలంలో శైవ సాంప్రదాయం తెలంగాణలో విస్తరించడానికి ఇలాంటి ఆలయాల ప్రాముఖ్యతను ఆలయాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి అన్నమాట. అయితే ఈ ఆలయాల యొక్క నిర్మాణ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఈ పాట తర్వాత మనం తెలుసుకుందాం. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైం 6:43 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శన కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. మనం పిల్లల మర్రి ఎరకేశ్వర ఆలయం గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆలయంలో కనిపించే రాతి స్తంభాలు, శిల్పాలు అలంకరణలో అప్పటి కాకతీయుల శిల్పకళ నైపుణ్యానికి గుర్తు చేస్తాయి. భారీగా ప్రసిద్ధి చెందిన కాకతీయ ఆలయాలలో ఆలయాతో పోలిస్తే ఇది చిన్నదే అయినప్పటికీ దాని చరిత్ర విలువ మాత్రం చాలా ఎక్కువ. అండ్ ఇక్కడికి ఈ గుడికి ఎలా వెళ్ళాలి అంటే సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి బస్ మార్గంలో సూర్యాపేటకి వెళ్ళి అక్కడి నుంచి ఆటో లేకుంటే ఆర్టీసీ బస్సులో పిల్లల మర్రి విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ ఆ ఊరి పక్కనే ఈ గుడి ఉందన్నమాట. సో ఎవరైనా సరే ఈ వీకెండ్ ఎటైనా సరే ఇట్లా ఆర్కిటెక్చువల్ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ బెస్ట్ అని చెప్పొచ్చు. రైట్, స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ లైక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. స్టే ట్యూన్.

ఎస్ టుడే క్లాక్ టైం 7:02 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్తో. అండ్ ఈ షోలో మనం ఫిట్నెస్ గురించి మాట్లాడదాం, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆర్ న్యూట్రిషన్ అండ్ డే స్పెసిఫిక్ ఈరోజు ఏంటి స్పెషల్ అని చెప్పి వీటన్నిటి గురించి మాట్లాడదాం. కానీ అప్పుడే కాదు, ఇప్పుడు 7:02 అవుతుంది కాబట్టి అలా అట్లా మనం అందరినీ నిద్రలేపి వద్దాం విత్ దిస్ సాంగ్. సో ఫస్ట్ ఊరికెళ్ళి ఊర్లో వింటున్న శ్రోతలందరినీ నిద్రలేపుదాం, దాని తర్వాత సిడి హ్యాప్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ సాంగ్తో హైదరాబాద్లో నిద్రలేద్దాం. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

Good morning, Hyderabad. Good morning.

historical time 7:12 and you are listening to Akashavani FM Rainbow 101.9 MHz by Healthy Morning Show with me RJ Rana Pratap and Moniki. Morning WhatsApp lo message chesindi. Good morning Rana Pratap and message chesaru and yoga chestaru 5 minutes mana Sita Rama Swami ki paata చాలా బాగా అనిపించింది అని చెప్పేసి మెసేజ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ కూడా చెప్పారు. రైట్, సో మీరు కూడా ఇలా నాకు వాట్సాప్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 4

టుడే క్లాక్లో టైం 7:22 అవుతుంది అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో అండ్ ద షో ఈజ్ హెల్దీ మార్నింగ్. సో రోజును ఫ్రెష్గా యాక్టివ్గా ప్రారంభించాలంటే ఉదయం కొద్దిసేపు మన శరీరానికి కేటాయించాలి మనం. సో కాబట్టి కేటాయిద్దాం. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 10 నుంచి 15 నిమిషాల వరకు మనం వాక్ చేస్తాం.

ఎక్సర్సైజ్ సరిపోతుంది, స్ట్రెచ్చింగ్ లేదా సింపుల్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్తో మన రోజుని ప్రారంభించవచ్చు. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎక్కువ కూర్చున్న వాళ్ళు ప్రతి గంటకోసారి లేచి 2 నిమిషాలు నడవడం కూడా మంచి అలవాటు. అయితే ఫిట్గా ఉండడం అంటే కేవలం బరువు తగ్గడం కాదు, రోజువారీ జీవితంలో మన శరీరం చురుగ్గా ఉండేలా మనం చూసుకోవడం అన్నమాట, రైట్? అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, ఇక మన హెల్తీ మార్నింగ్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఉదయం టిఫిన్ స్కిప్ చేయకుండా పోషకాలు ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ఇడ్లీ, ఉప్మా, దోశ లాంటి మన సాంప్రదాయ అల్పాహారంతో పాటు కూరగాయలు, పసుపులు లేదా పప్పులు లేదా పెరుగు లాంటి వాటిని జోడిస్తే మరింత బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది అన్నమాట. బికాజ్ ఇడ్లీ, వడ, సాంబార్ అవన్నీ దాంతో పాటు పెరుగు లేదా పప్పులు లేదా కూరగాయలు ఇవి కూడా యాడ్ చేస్తే సూపర్ డబుల్ ఎనర్జీ మనకు వస్తుంది. అయితే బ్రేక్ఫాస్ట్ అంటే కేవలం కడుపు నిండడం కోసం తినడం కాదు, మన శరీరానికి రోజును ప్రారంభించడానికి కావలసిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్, మినరల్స్ కూడా అందించాలి అన్నమాట, రైట్? సో ఈ సాంగ్ తర్వాత మన ప్లేట్ ఫార్ములా అనేది మీకు చెప్తాను. అంటే మన తినే ప్లేట్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పటివరకు స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి FM Rainbow 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

Studio clock la time 7:38 and you're listening to Akashwani FM Rainbow 101.9 MHz, my healthy morning show. With me, RJ Rana Pratap, and I'm going to tell you the plate formula, nutrition plate formula. I think my plate lo rangulu ekkuva unde poshakalu kuda ekkuva unde avakasham untundi. Like mana plate rainbow color lo undalanamata. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, హోల్ గ్రెయిన్స్, నట్స్ అండ్ సీడ్స్, వీటిని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒక రకమైన ఆహారం మీద ఆధారపడకుండా, అంటే కంప్లీట్గా సేమ్ ఫుడ్ తీసుకోకుండా, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనం తీసుకోవాలి. అది కూడా మన కంప్లీట్గా ఇది ఎక్సెస్ షుగర్, ఎక్సెస్ సాల్ట్, ఎక్సెస్ ఆయిల్ అలాంటి ఫుడ్ కాకుండా అన్ని బ్యాలెన్స్డ్ మోతాదులు ఉన్న ఫుడ్ మన ప్లేట్ రంగురంగులుగా ఉంటే మన హెల్త్, మన బాడీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట. రైట్, ఇంకా ఉదయం లేవగానే కంపల్సరీ వాటర్ తాగాలి ఇవన్నీ కూడా. అండ్ ఇవాళ మీకు ఒక చిన్న హెల్తీ మార్నింగ్ ఛాలెంజ్ మనం డైలీగా తీసుకోవాలన్నమాట. డైలీ కంపల్సరీ మనం 20 to 30 minutes వాకింగ్ చేయాలి అని చెప్పేసి మన ఛాలెంజ్ మనం తీసుకుంటూ మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. రైట్, స్టేట్ ఉండే ఆకాశవాణి FM Rainbow 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ బై హెల్దీ మార్నింగ్ షో అండ్ స్టూడియో క్లాక్ల టైం 7:57 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్లీ 8 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు అండ్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్ షోతో మళ్ళీ మనం మాట్లాడేసుకున్నప్పుడు స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ములుగు హనుమకొండ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. కాంగ్రెస్ పాలనపై చర్చకు సవాలు విసురుతున్న బీఆర్ఎస్ నాయకులకు సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సమాధానమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కూడా సభకు తీసుకురావాలని, తాము అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట మార్గంలోని రాయగిరి వద్ద 3.16 కోట్ల రూపాయలతో ఆలయ చైర్మన్ సాయంతో 100 అడుగుల వెడల్పు, 5.5 మీటర్ల ఎత్తులో కొత్త స్వాగత తోరణం నిర్మించనున్నట్లు ఈవో భవానీశంకర్ తెలిపారు. 40 ఏళ్లనాటి పాత తోరణం స్థానంలో దీనిని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ మేరకు 620 మండలాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరించి నమోదు చేయడంతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ నంబర్ను సైతం అర్జీదారులకు అందజేస్తారు. క్యూరు ప్రాంతంలో తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026ను పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా సుమారు 18,766 పాత ఆటోలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు 3 అంచెల కమిటీ పర్యవేక్షణలో ఈ పథకం సాగుతుందని ఆయన వెల్లడించారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రసంగించారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులు తమ నైపుణ్యాలతో 2047 వికసిత భారత నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. అలాగే కోవిడ్ సమయంలో 100కు పైగా దేశాలకు టీకాలు అందించి భారత్ మానవత్వాన్ని చాటుకుందని ఆయన కొనియాడారు. మావోయిస్టులు వేర్పాటువాదులే మేధో నక్సల్స్ అవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తూ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారిని అలా అన్నారని, విపక్ష నేతలను కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఎదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి విస్తరించడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లోక్ల టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ రెయిన్బోతో జీవితం మా ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం రైట్. సో ఈరోజు నాగుల పంచమి కదా, సో దాని గురించి మాట్లాడదాం. ఇంకొన్ని కొన్ని టాపిక్స్ పట్టుకొచ్చిన వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్. అండ్ యా, ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీరు నాకు వాట్సాప్ చేయండి. బికాస్ ఆబ్వియస్లీ నాగుల పంచమి అంటే అందరూ గుడికి వెళ్తారు, పుట్టలో పాలు పోస్తారు, ఎంతో ఓకే రొటీన్. కానీ మన వైబ్రెంట్ కల్చర్ ఉన్న కంట్రీ కాబట్టి మనది, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఆచారాలు, డిఫరెంట్ డిఫరెంట్ పాటిస్తాం కాబట్టి అట్లా మీ దగ్గర ఏదైనా సరే స్పెషల్గా డిఫరెంట్గా ఏమైనా సరే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారా అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేసేసేయండి. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 4023234822 అనే నంబర్కి వాట్సాప్ చేసేసండి. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: రాష్ట్రాల్లో ఈ రోజున చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆయన చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అంటే ఈ రోజున నాగదేవతకు పూజలు చేసి పాలు పసుపు కుంకుమ సమర్పించడం ఆనవాయితీగా చూస్తుంటారు. కొంతమంది భక్తులు నాగపాము పుట్టల దగ్గరికి వెళ్ళి పూజలు చేసి పాలు ఊడబోస్తారు. రైట్? అయితే నాగులను ఎందుకు పూజిస్తారు అంటే ఈ ఫెస్టివల్లో మన పురాణాలు భారతీయ సాంప్రదాయాల్లో నాగులను ప్రకృతి భూమి మరియు సంతానానికి ప్రతీకగా భావిస్తారంట. అయితే నాగపూజ ద్వారా కుటుంబానికి శుభం, సంతానం, ఆరోగ్యం కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అండ్ పర్యావరణ కోణం కూడా ఉంది ఈ నాగుల పంచమి పండగ సందర్భంగా. నాగుల పంచమి కేవలం ఆధ్యాత్మిక పండగ మాత్రమే కాదు, పాములు వ్యవసాయానికి ఉపయోగకరమైన జీవులు. అవి ఎలుకలు వంటి పంటలకు హాని చేసే జీవులను సంఖ్యను నియంత్రించడంలో సహాయపడతాయన్నమాట. అందుకే పండుగ సందర్భంగా నిజమైన పాములను పట్టుకొని పూజించడం లేదా వాటిని పాములు దాగించడం కాకుండా వాటి నివాసాలను కాపాడుతూ పాములను హింసించకుండా ఉండడం మంచిది. సో కాబట్టి మనము ఈ ఫెస్టివల్ని హెల్తీగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం మంచిది. రైట్? స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ లైక్ టేక్స్ మోర్ అప్డేట్స్. అండ్ మీరు మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ నాగుల పంచమిని అనేది మీరు నాకు వాట్సాప్ చేసేసేయండి. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నంబర్కి స్టే ట్యూన్.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటే. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకు

స్టూడియో క్లాక్లో టైం 8:18 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ యాజ్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ రైట్, ఈరోజు నాగుల పంచమి అన్నమాట. సో నాగుల పంచమి హిందూ సాంప్రదాయాల్లో నాగదేవతలను పూజించే ఒక ముఖ్యమైన పండుగ, ముఖ్యంగా తెలుగు

నిలయంలో సమయం 8:30 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగల మయంలో వైబ్రెంట్ హైదరాబాద్ షో. అండ్ వీ గోట్ అ మెసేజ్ ఫ్రమ్ శ్రవంతి. హాయ్ రానా, దిస్ ఇస్ శ్రవంతి, గుడ్ మార్నింగ్. అండ్ మా సైడ్ రొటీన్గానే ఫెస్టివల్ జరుపుకుంటాము, పుట్టలో పాలు పోయడం అండ్ స్వీట్ చేసుకుని వెళ్ళి పాలు పెట్టడం అని చెప్పేసి మనకు మెసేజ్ చేస్తారు. అండ్ వీ గోట్ అనదర్ మెసేజ్, నమస్తే రానా, శుభోదయం, అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అని చెప్తూ మా కాలనీలో చాలా బాగా జరుపుకుంటారు, అందరు కలుసుకుంటారు అని చెప్పేసి మంగా భాస్కర్ గారు సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ వికోట అనదర్ మెసేజ్, అన్న నమస్తే, హ్యాపీ మార్నింగ్, అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అని చెప్పేసి అర్ణిక చంద్ర గారు మెసేజ్ చేశారు. సో ఇట్లా మీరు మీ దగ్గర ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, డిఫరెంట్గా ఏదైనా సరే చాలా ప్లేసెస్లో చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అట్లా మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు నాకు వాట్సాప్ చేసి మెసేజ్ చేయండి. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. స్ట్రేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 998998510 లేదా హైదరాబాద్

స్టూడియో క్లాక్ టైం 8:50 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మన మొబైల్లో ఈ మధ్యలో మనం టెక్నాలజీ పెరిగిపోయిన నుంచి ఆల్మోస్ట్ డైలీ ఒక 12 అవర్స్ కంపల్సరీ మన మొబైల్ ఉంటున్నాం అనమాట. 12 అవర్స్ అంటే 8 to 10 అవర్స్ మాత్రం కంపల్సరీ ఉంటున్నాం. సో మన మొబైల్ ఓకే ఫైన్ యూజ్ చేస్తున్నాం, బట్ అందులో మనకి అవసరం వచ్చే యాప్స్ ఉన్నాయా లేవా, అంటే మనకి ఎమర్జెన్సీలు ఉపయోగపడే కొన్ని యాప్స్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట, లేకుంటే మన డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట, అవి మన మొబైల్లో ఉన్నవా లేవా అని చెప్పేసి చెక్ చేసుకోవడం మర్చిపోతాం. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైనా సరే యూజ్ అయినప్పుడు అబ్బా బహుశా ఆ యాప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మీ మొబైల్లో ఖచ్చితంగా ఉండవలసిన కొన్ని యాప్స్ గురించి చెప్తాను, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అండ్ అలాగే మనకి ఎమర్జెన్సీలో యూస్ అయ్యే యాప్స్ ఇవి అన్నమాట. సో అవి ఏ యాప్స్ ఉండాలి, ఏ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది, అండ్ ఆ యాప్స్ అప్లికేషన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని చెప్పేసి కూడా నేను మీకు చెప్తాను. అప్పుడే కాదు, ఆఫ్టర్ దే సాంగ్. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఈ సాంగ్ మీకోసం.

స్టూడియో క్లాక్ టైం 8:56 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 9:00కి వార్తా ముఖ్యాంశాలు వింటారు అండ్ 9:03కి వైబ్రెంట్ హైదరాబాద్ షోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇవాళ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 టిమ్స్ను ప్రారంభించనున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారకరామారావు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నేడు జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశము ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. శ్రీశైలము నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి పంపిణీపై చర్చించేందుకు గతంలో ఏపీ విన్నపంతో నిర్ణయించిన ఈ భేటీ వారి అభ్యర్థన మేరకే మరోసారి వాయిదా పడింది. బీఈడి కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన టీజీ ఎడ్సెట్ 2026-27లో భాగంగా కన్విందర్ కోట కింద మొదటి విడతలో 9407 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. టీజీ ఐసెట్ 2026 చివరి విడత కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్ రుసుము నేడు చెల్లించాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ 18న, ఆప్షన్లను 18-19వ తేదీల్లో పెట్టుకోవాలని, సీటు కేటాయింపు 22వ తేదీలోపు పూర్తవుతుందని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయంలో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల వద్ద ఓవర్ నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ చిరాగ్ జోడీ భారత్ తరఫున పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

స్టూడియో క్లాక్లో టైం 9:10 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఎస్, నేను ఇంతకుముందు చెప్పిన కదా మన మొబైల్స్లో ఉండవలసిన యాప్స్ అని చెప్పేసి. అయితే మన మొబైల్లో సోషల్ మీడియా యాప్స్, ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఎన్నో ఉంటాయి. కానీ మనకు అవసరమైన ప్రభుత్వ సేవలను అందించే కొన్ని ముఖ్యమైన యాప్స్ కూడా ఉన్నాయి. సో అవి ఉన్నాయి అని చెప్పేసి నాకు తెలుసు, బట్ మీ మొబైల్లో ఉన్నాయని చెప్పేసి నాకు తెలియదు కదా. సో ఇఫ్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ది ఏంటంటే డిజిలాకర్. మన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, మన స్టడీస్ సర్టిఫికేట్స్ వంటి ముఖ్యమైన డిజిటల్ డాక్యుమెంట్స్ అన్నీ హ్యాపీగా, సురక్షితంగా యాక్సెస్ చేసుకోవడానికి డిజిలాకర్ ఉపయోగపడుతుందన్నమాట. అంటే అవసరమైనప్పుడు డిజిటల్ డాక్యుమెంట్స్ చూపించవచ్చు. అండ్ మన చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. మన మొబైల్ నెంబర్తోని లాగిన్ చేసి మన పాస్వర్డ్ ఉంటుంది. సో అది రెండు క్లిక్ చేస్తేనే మన డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకో యాప్ ఉమంగ్, UMANG. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక సేవలు ఒకే ప్లాట్ఫామ్ ద్వారా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉమంగ్ యాప్ ద్వారా ఉంటుందన్నమాట. వివిధ ప్రభుత్వ సేవలను ఒకే చోట నుంచి పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఆధార్. సో ఆధార్కు సంబంధించిన కొన్ని సేవలు, వివరాలు మొబైల్లోనే యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన ఆధార్ కార్డ్ అప్డేట్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా ఈ యాప్తో మనం చేసుకోవచ్చు. సో ఇంకొన్ని కూడా యాప్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేసాను ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్ టుడే క్లాక్ టైం 9:22 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులో మయం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. రైట్గా మనం గవర్నమెంట్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ ఇంకోటి మనం డే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటాం కదా, సో మనం ప్రతిరోజు మన ఆర్సీ కానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, లేకుంటే మన బైక్ మన డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ మర్చిపోతుంటాం. కాబట్టి ఆర్టీఏఎం వ్యాలెట్ అనే యాప్ అనమాట. సో దాంట్లో మనం డైరెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మన ఆర్సీ అవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఇచ్చేసి అది మనకు సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసి పెట్టేస్తుంది అనమాట. అది గవర్నమెంట్ సంబంధించిన యాప్. సో ఇట్లా ఇన్ని యాప్స్ ఉమంగ్ యాప్, డిజీలాకర్, ఎం ఆధార్, ఆభా యాప్, సో ఇట్లా చాలా ఉంటాయి అనమాట. అండ్ రైతులకు సంబంధించి ఉపయోగపడే యాప్స్ కూడా ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు, పథకాలు, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వ వివిధ డిజిటల్ సేవలను కూడా అందిస్తుంది అనమాట. సో కాబట్టి ఈ యాప్స్ని మనం గూగుల్ ప్లేస్టోర్ లేకుంటే యాపిల్ స్టోర్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మీకు ఒక గమ్యనిక ఇక్కడ, కేవలం ఇలాంటి యాప్స్ అన్నీ యాపిల్ యాప్ లేకుంటే గూగుల్ ప్లేలో దొరికితేనే డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఏపీకే ఫైల్స్ అని కొన్ని వస్తుంటాయి, అవి మాత్రం అస్సలు డౌన్లోడ్ చేసుకోకండి. అండ్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొన్ని యాప్స్ ఇట్లా గూగుల్ నుంచి కావచ్చు, లేకుంటే డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకుని ఒక ఓటీపీ చెప్పండి, మీకు పిన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయకండి, రైట్? సో ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. సో మన స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వ సేవలు కూడా మన చేతిలో ఉంటే సమయం, శ్రమ రెండు కూడా ఆదా అవుతాయి కదా. కాబట్టి అందుకే మీకోసం ఈ యాప్స్ అన్నమాట, రైట్? సో మాట్లాడుతూనే ఉందాం, ఇంకా చాలా టైం ఉంది మనకి ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టే ట్యూన్డ్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

స్టూడియో క్లాక్ టైం 9:33 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. రైట్, ఇక మనలో చాలామంది డబ్బు సంపాదిస్తాం అండ్ కొంత పొదుపు కూడా చేస్తాం కదా, కానీ పొదుపు చేసిన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అండ్ ప్రతి దాంట్లో రిస్క్ ఎంత అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కదా. సో ప్రాపర్గా ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా లేదా, ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మాకు రిటర్న్స్ వస్తాయా లేదా అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటాము, ఒక డౌట్ ఉంటుంది, రైట్? సో మనము మనకు వచ్చిన ఇన్కమ్ని కాస్త సేవ్ చేసుకుందాం, అది ఎక్కడెక్కడ సేవ్ చేసుకోవడం బాగుంటుందో అని చెప్పేసి నేను మీకు షేర్ చేసేసాను. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు

లాంటి లాంటి ఏం చెప్పాను గైస్, మన అకౌంట్ రిలేటెడ్ మన బ్యాంక్ అకౌంట్స్లోనే కొన్ని ఉంటాయన్నమాట. సో దాంట్లోనే మనం ఇన్వెస్ట్ చేస్తే మన మనీ సేఫ్గా ఉంటుంది అనమాట, రైట్? సో అవి ఎక్కడ ఇలా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది నేను మీకు చెప్పేశాను, అప్పుడే కాదు ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టేట్ ఇంటూ ఆకాశవాణి FM 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553

లేదా 998-998-5102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ప్రాపర్గా ఉండదు. సో ఫిక్స్డ్ డిపాజిట్స్గా మనం బ్యాంక్లోనే చేయొచ్చు, లేకుంటే రికరింగ్ డిపాజిట్స్. సో పర్ డే డైలీ ఇంత సంపాదిస్తే ఇంత రికరింగ్ చేస్తానని చెప్పేసి, లేకుంటే మంత్లీ వీక్లీ అట్లా ఉంటుంది, కొన్ని ఉంటాయి అన్నమాట. సో రికరింగ్ డిపాజిట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, పొదుపు చేసే స్కీమ్స్ ఉంటాయి. సో వీటిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట మనము. అండ్ ఇక్కడ డిజిటల్ గోల్డ్, ఈ మధ్యలో మనం చూస్తున్నాం డిజి గోల్డ్ అని చెప్పేసి, ఫోన్పేలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు, పేటీఎంలో కావచ్చు, ఇట్లా డైలీ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి, 10 రూపీస్ గోల్డ్ దొరుకుతా యాడ్స్ చూస్తున్నాం కదా. సో అది కూడా బాగానే ఉంటుంది అనమాట. అంటే గోల్డ్ రేట్స్ ఎక్కువ తక్కువ అయినప్పుడు అయినా సరే మన అమౌంట్ అనేది ఉంటుంది. సో డిజిటల్ బంగారానికి చాలామంది సాంప్రదాయ పెట్టుబడిగా చూస్తారు, కానీ బంగారం ధరలు కూడా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెరగవచ్చు, తగ్గవచ్చు. కాబట్టి దీన్ని పూర్తిగా రిస్క్ చేయని పెట్టుబడి అని చెప్పేసి అనుకోకూడదు, కానీ మనం డిజిటల్ గోల్డ్గా మన మొబైల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అనమాట. అండ్ మ్యూచువల్ ఫండ్స్, సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి పెట్టుబడిదారులు డబ్బుని వివిధ ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు, కాబట్టి ఇందులో రిస్క్ రకాన్ని బట్టి మారుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మన మొబైల్ త్రూనే పెట్టుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ స్టాక్స్, అది మనకి నాలెడ్జ్ ఉంటేనే పెట్టాలి, లేకుంటే డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేద్దాం అనమాట. అయితే చాలామంది ఎక్కడ మోసపోతారంటే, తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ రాబడి వస్తుంది, మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్తారు. సో ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందంటే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు ఏది పడతారు చెప్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి నమ్మి మోసపోకండి, రైట్. సో ప్రాపర్గా దాని గురించి మనం ఇన్వెస్టిగేషన్ చేసి, దాని గురించి రీసెర్చ్ చేసి దాని తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ని ఇన్వెస్ట్ చేసే టైంలో ఎవరైనా వచ్చి నేను హెల్ప్ చేస్తాను, మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి అడిగితే మాత్రం అస్సలు చెప్పకండి, రైట్. స్టేట్ అంటూ ఆకాశవాణి FM 101.9.

0: అంటించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 PM only on FM Rainbow 101.9.
4: స్టూడియో క్లాక్ లో టైం 9:56 అండ్ ఇవాళ్ళతో నా షో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ మరో షోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే హైడ్రేటెడ్ అండ్ ఆరోగ్యం జాగ్రత్త, ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ అండ్ స్టే హ్యాపీ అనమాట. బట్ ఎఫ్ఎం రెయిన్బో మాత్రం వినడం మర్చిపోకండి, రైట్? అండ్ ఎగ్జాక్ట్లీ 10 o'clock 10 to 10:03 న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నాలుగు వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నిరసనలో భాగంగా పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జింబాబ్వేలోని కరిబా సరస్సులో మోతాదుకు మించి ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ బోటు బోల్తా పడిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 84 చేరింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ బృందాలు 77 మందిని సురక్షితంగా రక్షించాయి. కాచిగూడ తిరుచానూర్ మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి కాచిగూడలో బయలుదేరి శుక్రవారం తిరుచానూర్ చేరుకునే ఈ రైలు మళ్లీ అదే రోజు సాయంత్రం తిరుగు పయనమై శనివారం ఉదయం కాచిగూడ చేరుకుంటుంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డార్విన్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. నెదర్లాండ్లోని వేగనర్ స్టేడియంలో ఈరోజు జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ పూల్ డి 2వ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. తొలి మ్యాచ్లో భారత్ 3-1 వేల్స్పై, ఇంగ్లాండ్ 4-1 పాకిస్తాన్పై గెలిచాయి. పూల్ టాప్ స్థానాన్ని నిర్దేశించడంలో ఈ విజయం 2 జట్లకు కీలకమని భావిస్తున్నారు. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ చిరాగ్ జోడీ భారత్ తరపున పథకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి టిమ్స్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. దీంతో ఆసుపత్రి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. కేసీఆర్ హయాంలో 2000

679 కోట్లతో శంకుస్థాపన చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను పూర్తిస్థాయి వసతులు, తాగునీరు కల్పించకుండానే హడావిడిగా ప్రారంభిస్తున్నారని, ఉచిత వైద్యానికి బదులు ఫీజులు వసూలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ముసాయిదా జాబితాలో ఓటర్ల వివరాలు, తొలగింపులు, మార్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ ఆహారం, నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తెచ్చిన టీఎస్ సేఫ్ చీఫ్గా ఐపీఎస్ అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాల వల్ల విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్షలలో 3 పేపర్లు రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులు రద్దు వల్ల సెప్టెంబర్లో మళ్లీ రాయాల్సి రావటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా అశోక్ధామ్ శివాలయంలో శ్రావణమాసం 3 సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 7 మరణించగా పలువురు గాయపడ్డారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. 3 రోజు ఆట మొదలైన కొంతసేపటికే భారత్ మరో 2 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 36 పరుగులతో క్రీజులో ఉంది. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పివి సింధు, లక్ష్యసేన్, సాత్విక్ చిరాగ్ జోడి భారత్ తరపున పతకాలి లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@eirnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: वो था अमेजिंग गाना बाय सुनिधि चौहान जी। तो हम आगे बढ़ते हैं। जून का नाम रोमन गॉडेस जूनो से एसोसिएटेड है और जुलाई जुलाई का नाम जूलियस सीएसआर के ऑनर में रखा गया। जुलाई का पहला एक डिफरेंट रोमन नाम था। हिस्ट्री में चेंजेस आए और मंथ का नाम भी चेंज हो गया और अब अगस्त इंडिया के लिए बहुत स्पेशल बन 15 अगस्त इंडिपेंडेंस डे, तिरंगा, पेट्रियोटिक सॉन्ग्स, फ्रीडम और देशभक्ति का एटमॉस्फियर। अगस्त का नाम रोमन एम्परर ऑगस्टस से एसोसिएटेड है। तो देखा, हम जो मंथ्स कैजुअली बोलते हैं उनके पीछे हिस्ट्री की पूरी कहानी है। तो चलिए आगे बढ़ते हैं इस गाने के बाद।
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే.

0: బిజిలీ బిల్ జీరో కర్నే కాబీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: Well, that was a beautiful song. Here is our next caller. Hello.
1: हेलो हाय जी,
0: हाय जी, आपका नाम?
1: हुदा भाभा नगर से, कैसे हैं आप?
0: जी, मैं बिल्कुल ठीक हूँ. आज का टॉपिक आपने सुना है?
1: जी हाँ, सुना
0: जी बताइए.
1: है जी। मम को तो सेकेंड मंथ फेब्रुवरी पसंद है,
0: जी
1: क्योंकि क्योंकि इस महीने में हेलो
0: हेलो. जी बताइए.
1: क्योंकि इस महीने में हुदा की जिंदगी का आगाज हुआ था,
0: अच्छा.
1: इसीलिए भी अच्छा लगता है। और इसके हर एक दिन कुछ ना कुछ खास है, इसीलिए भी पसंद है।
0: जी
1: और हेलो,
0: हाँ जी बताइए.
1: बस कुछ नहीं, एक लाइन कहना है।
0: जी.
1: मिलावट का दौर रहता है, बस हाँ में हाँ मिला लीजिए।
0: जी
1: एक
0: बहुत अच्छा
1: सॉन्ग
0: है.
1: की फरमाइश थी, व्हाट्सएप कर दिए हम, प्लीज लगा दीजिए ना।
0: जी मैं कोशिश करूंगी. धन्यवाद हमसे जुड़ने के
1: ओके,
0: लिए. हियर इज आवर नेक्स्ट कॉलर. हेलो.
2: गुड आफ्टरनून।
0: जी गुड आफ्टरनून, आपका नाम?
2: मेरा नाम रमणा यमा, आपका नाम?
0: जी मेरा नाम अभिज्ञा है.
2: अभिज्ञा,
0: अभिज्ञा
2: अभिज्ञा। हाँ,
0: जी.
2: సంతోషం
0: ఆజ్
2: తెలి
0: కల్
2: బాగున్నావా?
0: బాగున్నానండి. ఇవాళ టాపిక్ విన్నారా మీరు?
2: అదే, ఏ నెల మీకు ఇష్టమన్నావు కదా?
0: అవును.
2: నాకైతే మా 2 సంవత్సరంలో 2 నెలలు, జనవరి తర్వాత అక్టోబర్.
0: ఓకే, ఎందుకండి?
2: ఎందుకంటే జనవరిలో 3 పండగలు వస్తాయి.
0: ఓకే.
2: ఏంటంటే వస్తాయి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. తర్వాత ఇంకోటి జనవరి 26 రిపబ్లిక్ డే వస్తుంది అనమాట.
0: అవును.
2: ఇవన్నీ నాకు ఫేవరెట్ పండుగ అనమాట. తర్వాత అక్టోబర్లో దసరా వస్తుంది,
0: అవును.
2: విజయదశమి, 10 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి, బాగా ప్రసాదాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి ఒక సంవత్సరం దీపావళి కూడా వస్తుంది అక్టోబర్లోనే.
0: అవునండి.
2: కాబట్టి ఈ రెండు నెలలు చాలా అత్యంత ఇష్టమైనటువంటి అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ
2: వస్తే
0: సో
2: మేము
0: మచ్.
2: వస్తే ప్రసాదాలు బాగా పెడతాం అక్టోబర్లో.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: సరేనా?
0: ఓకే, థ్యాంక్ యూ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 101.9. वेलकम बैक लिसनर्स, आज हमने बहुत सारे थॉटफुल लेसन्स और इंस्पायरिंग स्टोरीज भी सुने हैं, तो हाँ ये सिलसिला जारी रहेगी क्योंकि हमारे साथ हैं आज वेणु जी। जी नमस्कार वेणु जी, स्वागत है।
1: వేణు కాదు కా, ఇదిగో అమ్మాయి నీకు చేయాలని చెప్పాలి. నువ్వు కాక ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడగను, కానీ మీ వంటింట్లో ఎవరు ఉంటారు?
0: మాక్సిమం నేను.
1: వంటింట్లో నీకు తెలియకుండా చాలా మంది బతికేస్తున్నారు, ఆ విషయం నేను చెప్తా.
0: అవునా?
1: మరి నెయ్యి కొబ్బరి బెల్లం కలిస్తే ఏమవుతుంది?
0: స్వీట్ అవుతుంది
1: కదా. మరి పూర్ణం గారెలు పులిహోర ఇవన్నీ ఏ సీజన్ గుర్తొస్తాయి?
0: పండగలు,
1: శ్రావణ
0: మాసం.
1: ఇక వరలక్ష్మి వస్తుందంటే ఆడవాళ్ళకి భలే శుభ్రం అవుతుంటాయి కదా.
0: అవును.
1: కానీ పొద్దు పొద్దున ఏం తినొచ్చు?
0: ఈరోజు నేను దోశ తిన్నా.
1: దోశ ఏం తిన్నా సరే తెలుగు వారి భోజనం 1-2 మధ్యలో తినాల్సిందే, ఎందుకంటే మెనూ సూపర్ గా ఉంటుంది. తెలుగు వారి ఫుడ్ అంటే అలా బాగుంటుంది కదా. ఏమన్నా దాస్తున్నావా లేదా? అదే పోస్ట్ ఆఫీసులో, బ్యాంకులో, పొదుపులో
0: ఇంకేదో
1: దాచుకోవాలి కదా కొంచెం మన కోసం. అదృష్టం కావాలా, విజయం కావాలా, కష్టం కావాలా?
0: విజయం కావాలి.
1: కష్టాలు వద్దా? కష్టాలు ఉంటేనే బాగా శైనవతని విజయం సాధిస్తారట.
0: అవునా?
1: సో ఇలాంటి బోల్డ్ అని విషయాలు వయసు పెరుగుతున్న కొద్ది మనకు ఆలోచనల బుర్రలో తేడా వచ్చేస్తుంటాయి, మార్పులు వస్తుంటాయి. ప్రతి సీజన్ లో కూడా మనం క్లాత్స్ కి, గోల్డ్ కి చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, ప్లేస్ కి అండ్ భూమి కోసం కూడా. ఇలాంటి విషయాలని, బోల్డ్ అని విషయాలు మేము జస్నీ హైదరాబాద్ డబుల్ కమిటీలో చెప్పబోతున్నాను. ఇన్వెస్ట్ ఇండియా కదా, ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఏ టెక్నాలజీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, భారతదేశంలో పెట్టుబడులు ఎలా పెడితే బాగుంటుంది, విదేశాలు పెట్టుబడులు భారత

0: పరీక్షలు ఎందుకు పెట్టాలి, ప్రతి ఒక్క పౌరుడు పెట్టుబడులు పెట్టి ఏం చేస్తారు, ఇన్వెస్ట్ దేనికి చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి విషయాలు కూడా చెప్పేస్తాం. ఓన్లీ తిండి అనుకున్నారా, డబ్బులు మీటా చేసి హైదరాబాద్ అంటే అవి కాకుండా బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది 226 వేణువు, నాట్ వేణుజీ.
1: तो हाँ, आज हमने ढेर सारी बातें और इंस्पिरेशन गाने भी सुने हैं. और हाँ, अब आज के लिए मैं आपसे इजाजत लेती हूँ. आप पर आप कहीं मत जाइएगा, सुनते रहिए आकाशवाणी 101.9 FM.

హలో హలో హలో, అందరికీ నమస్కారం. నేనే మీ వేణుని వచ్చేసా. బ్యూటిఫుల్ పాటలతో మాటలు కూడా రెడీ చేశా. బోల్డంత భోజనం ఫెస్టివల్ సందళ్ళు నేను రెడీ చేశా. ఈ శ్రావణ మాసంలో మీకు కలగూర గంపల బోల్డ్ అని విషయాలు చెప్పేస్తా జస్ట్ నీ హైదరాబాద్లో. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమై. ఇందాకే ఏమేం జరుగుతుంది నా షోలో బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చేసాను కదా, అందుకోసం ఆ ఎలిమెంట్స్ ఏంటి, దేని గురించి చెప్పబోతున్నాడు, ఆ స్వీట్నెస్ ఏంటి, ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇలాంటి విషయాలని నేను చెప్పేస్తా. మీరు తొందరపడద్దు, నన్ను తొందర పెట్టద్దు, పాట మాత్రం వినేసేయండి, వింటూ ఉండండి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. పూర్ణం, బూరెలు, పులిహోర, దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, ఇవన్నీ వ్రతాలు, నోములు, ఫెస్టివల్స్ అండ్ పూజా కార్యక్రమాల్లో వినిపిస్తాయి. అయితే ఇవి పెద్ద ప్రాసెస్ అయినా సరే మన వాళ్ళు

శ్రమ అనుకోకుండా చేసి పెడుతూనే ఉంటారు. మన తెలుగు వంటల్లో ఒక్కో వంటకని ఒక్కో ప్రత్యేకమైన కథ ఉంటుంది. పూర్ణం బూరెలు అంటే పండగ గుర్తొస్తుంది, పులిహోర అంటే ప్రయాణం, ప్రసాదం, పండగ అన్నీ గుర్తొస్తాయి. రుచితో పాటు మన సంస్కృతి కూడా ఈ వంటకాలు మోస్తున్నాయి. తరాలు మారిన ఈ రుచులు మాత్రం మన ఇళ్లలో కొనసాగుతూనే ఉంటాయి. అందుకే తెలుగు వంటకం అంటే కేవలం భోజనం కాదు, ఒక జ్ఞాపకం. ఎన్ని స్వీట్స్ వచ్చినా సరే మన తెలుగు లోగిళ్ళలో చేసే టిఫిన్స్ కానీ స్వీట్స్ కానీ అండ్ నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ ఎప్పటికీ గుర్తుంటాయి. ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసింది, మా పిన్ని చేసింది, మా వదిన చేసింది, ఇలా చెప్పుకొని పోతూ ఉంటుంటారు కదా. నిజంగా ఆ పూర్ణం బూరెలు గారెలు వడలు అని పులిహోర అంటే ఆహా, ఇంకా రోజు ఫుల్ మీల్స్ దొరికినట్టే, ఇంకా భోజనమే అవసరం లేదు. ఇవి తింటే ముక్తాయితం సాయంత్రం వరకు మళ్ళీ రౌండ్ వేసినా సరే భోజనం తినలేదనే చెప్తాం, కానీ ఇవన్నీ తిన్నామని చెప్పరు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటున్నారు జస్ట్ హైదరాబాద్, మీ వేణువుతో వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెయ్యి, బెల్లం, కొబ్బరి ఇవి వేడితో కాంబినేషన్ కలిసిన అది సూపర్ డూపర్ హీట్ అయిన సూపర్ స్వీట్ డిష్ అయిపోతుంది. నెయ్యి, బెల్లం, కొబ్బరి ఈ మూడు కలిస్తేనే ఒక పండగ రుచులు గుర్తొస్తాయి. వీటితో ఎన్నో సాంప్రదాయ స్వీట్స్ మన ఇళ్లలో తయారవుతాయి. బెల్లం తీపి, కొబ్బరి రుచి, నెయ్యి సువాసన అద్భుతమైన కాంబినేషన్. మన పెద్దలకి ఇవి కేవలం పదార్థాలు కాదు, పాత జ్ఞాపకాలు కూడా. పండగ రోజుల్లో ఇంటి వంటగదిలో వీటి వాసనే ప్రత్యేకమైన సందడి. అందుకే కొన్ని రుచులు మన బాల్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాయి. కొబ్బరి పాలాన్నమని, కొబ్బరి పాయసమని, కొబ్బరితోని పాయసంలో కొబ్బరి చించిన ముక్కలని, పంచగవ్యాలని, తర్వాత కొబ్బరి పూజ దగ్గర కొట్టినప్పుడు దాంట్లో కొంచెం బెల్లం లేదా అరటిపండు, పంచదార కలిపి ఇలా ప్రసాదం పెట్టడం. కొబ్బరి లేనిది, కొబ్బరికాయ లేనిది అసలు పూజ అంటూ జరగదు కదా. ఎస్, మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం. వంటింట్లో పోపు పెడుతూ ఉంటే వచ్చి ఆ సువాసనకు ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో కబుర్లు కూడా మొదలవుతాయి. ఒకప్పుడు వంటగది కుటుంబ సభ్యులందరి సమావేశ స్థలం. పోపులు ఆవాలు చిటపట్లాడుతుంటే కబుర్లు కూడా చకచక సాగేవి. ఇప్పుడు వంటగదులు మారాయి, పద్ధతులు మారాయి, కానీ పోపు వాసన మాత్రం మన జ్ఞాపకాలు అలానే ఉంది. నిజంగా ఆ వాళ్ళు 7 సార్లు టపా టపా టపా అని నూనెలో అలా కాలుతూ ఉంటే, అదే వేగుతూ ఉంటే, అలా మాడిపోతూ ఉంటే సువాసన డిఫరెంట్గా వచ్చేస్తుంది కదా. ఎస్, వావ్, పోపులు పెట్టడంలోనే మనకు గుర్తొచ్చేది అమ్మ దాచుకున్న చిల్లర డబ్బులు. అది మాత్రం గమనిస్తూ ఉంటారు చాలామంది పిల్లలు. సో వంటగదిలో చాలా క్లాషెస్ వస్తుంటాయి. అమ్మ నాకు టీ, కాఫీ, కూల్ డ్రింక్ అని ఇలా ఒక్కొక్కరు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. దోశ, వడ, ఇడ్లీ, పూరి ఇలా అని చెప్పేసి ఎన్ని అయినా సరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేసి పెట్టడమే అమ్మ లక్షణం. అదే గొప్ప విషయం అన్నమాట. పోపులు పెట్టెలో గురించి మాట్లాడుకున్నాం. గుమగుమలాడే వంటిల్లు కదా అక్కడికే వచ్చేసిన. మనకు తెలిసి తెలియకుండా అమ్మ ఒక్కతే కాదు వంటగదిలో చాలామంది బతికిస్తున్నారు. వాళ్ళెవరో ఇప్పుడు నెక్స్ట్ టాక్లో తెలుసుకుందాం. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయ్యా.

0: Rainbow 101.9.
1: కిచెన్లో అమ్మ ఒక్కతే ఉందని గబగబ వెళ్ళ అక్కడ ప్రత్యక్షమయ్యారు చాలామంది. ఒకరు బల్లివారు, ఒకరు బొద్దింకవారు, ఒకరు సాలెపురుగు వారు, బియ్యంలో పురుగుల వారు, ఇన్ని రకాల వారు బతికేస్తున్నారా అనిపించేస్తుంది కదా. వంటగదిలో వచ్చే సువాసన

వాసన మన మనసుపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా? అమ్మ చేసిన వంట వాసన వస్తే ఆకలి లేకపోయినా తినాలనిపిస్తుంది. కొన్ని వాసనలు మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి, కొన్ని రుచులు మన ఊరిని గుర్తు చేస్తాయి. అందుకే వంటగది కేవలం భోజనం తయారే ప్రదేశం కాదు, మన జ్ఞాపకాలు అనుబంధాలు అక్కడే చాలా చాలా బతికేస్తూ ఉంటాయి. అయినా సరే కొన్ని జీవరాశులు మనకు తెలియకుండానే ఓసీడి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే చాలా క్లీన్గా పెడతారు. ఓసీడి ప్రాబ్లం లేని వాళ్ళు ఇష్టం వచ్చిన చిందరవాడు పడేస్తే, ఒక తినుబదంతా కొంచెమైనా పడేస్తే అక్కడ బల్లులు ప్రత్యక్షమవుతాయి, పురుగులు ప్రత్యక్షమవుతాయి, అది పాచిపోయి సందులో వెళ్ళిపోయి డోర్ కిందికి వెళ్ళిపోయి రకరకాల జీవరాశులు పుట్టే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మీ కిచెన్కి గాలి వెళ్తురు వచ్చేలాగా చూసుకోండి. తర్వాత ఎప్పుడు వచ్చిన పదార్థాలు వెంటనే క్లీన్ చేసి పెడేస్తూ ఉండండి, డస్ట్బిన్ బయట పెట్టండి. చిన్న చిన్న ఈగల దగ్గర నుంచి కిటికల దగ్గర నుంచి చాలా ప్రత్యక్షం అవుతుంటాయి. వాటి కోసం బల్లులు వస్తే మీరు వండే ఫుడ్ పైన మూత పెట్టకపోతే ఇంకా అంతే సంగతులు. ఆలోచించండి, కిచెన్ నీట్గా ఉంది అంటే ఆ ఇల్లాలు చాలా పరిశుభ్రంగా నీట్గా ప్రశాంతంగా వంటలు చేసి చక్కగా అందరికీ పెట్టగలిగే నైపుణ్యం ఉంటుంది అని అనుకుంటారు. ఎస్, 100% ఇల్లు చూసి ఇల్లాలు చూడాలంటే ఇల్లు మొత్తం చూడడం అవసరం, ఒక కిచెన్ చూస్తే చాలు. అంతే అంటారా? అంతే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. ఏం తిన్నా సరే భోజనం అంటేనే తెలుగు వారికి ప్రీతి, అవునా కాదా? నిజంగా ఎన్ని తిన్నా కదా ఇంకా ఏదో తినాలనిపించి తింటూనే ఉంటుంటారు. తెలుగు వారికి భోజనం అంటే కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, ఒక అనుభూతి కూడా. అన్నంలో పప్పు, పప్పులో నెయ్యి, పక్కన పచ్చడి ఉంటే చాలు. అతిథి ఇంటికి వస్తే ముందుగా భోజనం చేశారా అని అడగడం మన సాంప్రదాయం. ఆకలి కంటే ముందు ఆతిథ్యానికి మన దగ్గర స్థానం ఉంటుంది. అందుకే తెలుగు ఇళ్లలో భోజనం ఒక ప్రేమ భాష. మన వంటల్లో రుచి ఎంత ఉంటుందో మనసు కూడా అంతే ఉంటుంది. వచ్చిన వారికి భోజనం పెట్టడం, ఇరుగు వారు వారిని పలకరించడం, ఎంతమంది వచ్చినా మన ఇంట్లో అక్షయపాత్రలాగా భోజనం ఊరుతూనే ఉండటం, ఎంతమంది ఇంట్లో భోజనం తిన్నా ఒకరికి అన్నం అలానే ఉంచిపెట్టడం, ఎందుకంటే సడన్గా ఎవరైనా అతిథి వస్తే పెట్టాల్సి వస్తుంది కాబట్టి. సో తెలుగువారి భోజనం అంటే అది. ఎన్ని తిన్నా సరే అన్నం తినకపోతే మనకు తృప్తి అసలే ఉండదు. మరి భోజనం చేసే ఉండుంటారు, 2 దాటిందంటే ఆల్మోస్ట్. ఇంకా చేయని వాళ్ళు ఉంటే చేస్తూ పాటలు వింటూ ఉంటే బాగుంటుంది. వింటూ ఉండే రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీరు వింటుంది జస్ని హైదరాబాద్. మీ వేణుతో ఉన్నారు ఈ సమయంలో.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. పండగ వస్తే స్వీట్స్ పలకరిస్తే, పండగ అంటే కొత్త బట్టలు, పూజలు మాత్రమే కాదు స్వీట్స్ కూడా. ఇంట్లో ఏదో ఒక తీపి వంటకం తప్పకుండా తయారవుతుంది. అరిసెలు, బూరెలు, లడ్డూలు, పాయసం పండగను మరింత తీపిగా చేస్తే. స్వీట్ పంచుకోవడం అంటే ఆనందాన్ని పంచుకోవడమే. అందుకే మన పండగల్లో తీపికి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పండగ ముగిసిపోయినా ఆ తీపి జ్ఞాపకం మాత్రం మిగిలిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఇంట్లో ఉన్న స్వీట్స్ అలా మిగిలిపోయి రోజు తింటామంటారా, అది కాదు. కానీ ఆ జ్ఞాపకాలు, మెమరీస్ ఉంటాయి కదా, అవి ఎప్పటికీ నిలిచిపోయి కొన్ని రోజుల పాటు అలా గుర్తు చేసుకుంటాం. ఫోన్ కాల్, మెసేజెస్ ఇలా వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. సెలబ్రేషన్స్లో పాలకూర లివర్ కరెక్ట్గా విన్నారు. లివర్ అక్కడ కూడా ఉంటుంది, మనుషుల్లోనే కాకుండా జంతువుల్లోనే కాకుండా అన్ని చోట్ల ఉంటుంది లివర్ అనేది. సెలబ్రేషన్ అంటే సాధారణంగా స్వీట్స్, బిర్యానీ, ఫ్రైడ్ ఐటమ్స్ గుర్తుకొస్తాయి, కానీ మన ప్లేట్లో ఆకుకూరలు కూడా స్థానం ఉండాలి. పాలకూర లాంటి ఆకుకూరలు మన రోజువారీ ఆహారంలో ఉపయోగకరమైన భాగం. రుచితో పాటు పోషకాలను కూడా అందించే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. సెలబ్రేషన్ రోజు కాస్త ఎక్కువ తిన్నా బ్యాలెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చిన్న సెలబ్రేషన్ ఇవ్వాలి. అంటే పాలకూర లివర్ అని చెప్పేసి పాలకూరని బాగా దాన్ని ఏంటంటే గ్రైండ్ చేసి, దాన్ని రోస్ట్ చేసి, దాన్ని మళ్ళీ చల్లారబెట్టి రకరకాలుగా చేసి పాలకూర లివర్ అని చేస్తూ ఉంటారు. నేను చాలా వెజిటేరియన్ ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఫంక్షన్స్ కింద అబ్బో ఇది నాన్ వెజ్ ఏమో అనుకున్నా, అసలే మన పప్పుస్ బ్యాచ్ కదా ఇది, ఇదేంటి ఇలా ఉంది అని దూరం చూసి లేదు లేదు ఇది ప్యూర్ వెజిటేరియన్ పాలకూరతో చేసిందని నాకు మాత్రం అప్పుడు మాత్రం కాన్ఫిడెంట్ అనిపించలేదు. కానీ అందరూ తింటుంటే ఇది వెజిటేరియన్ వెజిటేరియన్ చెప్తే అప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే కళ్ళతో చూసిన కొన్ని నమ్మలేం కదా, చెవులతో విన్నా కూడా కొన్ని నమ్మలేం, కానీ కళ్ళు చెవులు రెండు పనిచేసినా సరే నమ్మలేకపోయాను అనమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సన్నతంగలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సాయంత్రం ప్రారంభిస్తారు. ఇందులో 300 ఐసీయూ పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్ 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలో ల్యాబ్లకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఈరోజు జరగవలసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువల్ల వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో కేఆర్ఎంబి ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ రోజు న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. పీఎం గతిశక్తిలో భాగంగా ఇప్పటివరకు సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలియజేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ను ప్రారంభిస్తారు. ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో పౌరుల అర్థవంతమైన భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చే దిశగా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. లద్దాఖ్ జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో 2027 సెన్సస్ స్వీయ గణన ఈవేళ ప్రారంభమై ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు జరగనున్న 9 జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటు దీంతో ఉంటుంది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ థామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాట్లో 7 మహిళలు మరణించగా 10 పైగా తీవ్రంగా గాయపడ్డారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం మీరు వింటుంది. ఈ సమయంలో 3 గంటలు అయిందంటే మనకు డబుల్గా మీటా ఓపెన్ చేయాల్సిందే. ఈ బాక్స్ లంచ్ బాక్స్ టైం అయిపోయింది. అయినా సరే ఇప్పుడు స్వీట్ అంటారా, కానీ టైట్లు అలా ఉన్నా సరే మాట్లాడే మాటలు బాగుంటాయి. టెక్నాలజీ పెరిగింది, మనుషుల మధ్య దూరం తగ్గిందా? ఎస్, 100%. అది కామన్ కదా. అప్పుడంటే ఎక్కువ మంది మనుషులు కూర్చొని లేదా ఇంట్లో ఏదన్నా ఇసురాయి పట్టి ఇసురాలన్నా ఒడ్లు దంచాలన్నా 4-5 ఉండేవాళ్ళు. ఇప్పుడేంది, ఈవెన్ ఒక మనిషి ఉంటే చాలు, మిక్సీ పట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. చేతిలో మొబైల్ ఉంది, ప్రపంచం మొత్తం మన దగ్గరే ఉంది, కానీ పక్కనే ఉన్న మనిషితో మాట్లాడే సమయం తగ్గిపోతుంది. వీడియో కాల్స్ పెరిగాయి, ముఖాముఖి మాటలు తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ మనల్ని కలపాలి, కానీ మనుషుల దూరం మధ్య దూరం పెంచకూడదు కదా. రోజులో కొత్త సమయం ఫోన్ పక్కన పెట్టి మన వాళ్ళతో మాట్లాడదాం, ఎందుకంటే కనెక్షన్కి నెట్వర్క్ మాత్రమే కాదు మనసు కూడా కావాలి కదా. అయినా సరే మేము వినం, మేము జెన్ జీ అంటే నెక్స్ట్ జనరేషన్, మీరు చెప్పిన మేము వినడం మాకు టైం లేదు. మాకు ఫ్రెండ్స్ అండ్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియాలో చాలా మంది ఫ్రెండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్ వాళ్ళు మాకు పరిచయం అవుతారు. ఇంట్లో ఉన్న పాత చింతకాయ పచ్చడి అండ్ కొత్తగా వెరైటీగా కావాలి అనుకుంటున్నారు చాలా మంది. అంతే విషయం, అక్కడే ఉంది. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే, మనం డబుల్ కా మీటాలో ఉన్నాం కదా, పొదుపు చిన్న మొత్తాలతో పెద్ద భవిష్యత్తు. పొదుపు చాలా రకాలు చేస్తారు, డ్వాక్రా పొదుపులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులో పొదుపు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న గ్రూప్స్ క్రియేట్ చేసుకుని కొంచెం కొంచెం డబ్బులు దాచుకొని ఇంట్లో శ్రీవారి తెలియకుండా, అత్తమ్మ తెలియకుండా వాళ్ళ నీడెడ్ ఖర్చేస్ ఏ ఉంటాయో ఆడవాళ్ళు ఆ పనిచేస్తుంటారు. అసలు పొదుపు ఎందుకు చేయాలి? చిన్నపిల్లల దగ్గర నుంచి మనం నేర్పిస్తుంటాం చాలామంది, ఒక ఉండి లాంటిది, ఒక కిడ్నీ బ్యాంక్ లాంటిది వేసి వాళ్ళకి 1 రూపీ 2 రూపీస్ లేదంటే 10 రూపీస్ ఇచ్చినాక చిల్లర వచ్చినా సరే అందులో డ్రాప్ చేస్తూ ఉంటాం. పొదుపు అంటే పెద్ద మొత్తంలో డబ్బు దాచడం మాత్రమే కాదు, చిన్న మొత్తంతో మొదలుపెట్టి క్రమంగా కొనసాగించడమే అసలైన పొదుపు. రోజుకు చిన్న మొత్తాన్ని పక్కన పెట్టినా కాలంతో అది పెద్ద మొత్తంగా మారచ్చు. అవసరం, కోరిక రెండింటికి మధ్య తేడా తెలుసుకోవాలి. ఈరోజు చేసే చిన్న పొదుపు రేపటి ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది. అందుకే సంపాదన ఎంత అన్నదానికంటే దాచేది ఎంత అనేది కూడా ముఖ్యం. చాలామంది ఏం చేశారు, వెండి బంగారం కొనుగోలు చేసి దాచిపెడుతూ ఉంటారు. అంటే ఎందుకు అవసరం లేకపోయినా కొనుక్కుంటారంటే అది ఒకసారి రేటు పెరగవచ్చు. చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు 500 చొప్పున రేడియోలో, తర్వాత అదే పోస్ట్ ఆఫీసులో డ్రాప్ చేస్తూ ఉంటారు. అంటే ఆర్డీ కట్టడం కానీ ఇలాంటి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా పొదుపు స్టార్ట్ అవుతుంది. ఈ 500 ఏమవుతుంది, 12 ఏళ్ళ కాస్త తక్కువే కదా అనుకుంటారు. కానీ ఆ పొదుపు కూడా

ఒకసారి అవసరం కాదు, పిల్లల ఫీజు కోసమో లేదంటే అమ్మాయి చదువు కోసమో లేదంటే అమ్మాయి పెళ్లి కోసమో దేనికోసమో ఉపయోగపడుతుంది. ఉపయోగపడదంటూ ఏం లేదు. ఖర్చులు ఎక్కువగా పెంచుకోకుండా పొదుపు కొంచెం పొదుపు చేస్తూ కొంచెం కొంచెం దాచుకుంటూ ఉంటే బాగుంటుంది. 100 రూపాయలు సంపాదించామనుకోండి, కనీసం దాంట్లో 60 రూపాయలు దాచిపెట్టాలి. 40 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టినా పర్వాలేదు. అలా ఆలోచిస్తేనే భావితరాలకైనా లేదంటే వాళ్ళు రాబోతున్న తరాల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అయినా సరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, మీ లైఫ్ రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహ,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా

0: నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. విజయం అంటే అసలు ఏంటి? విజయం అంటే అందరికీ ఒకే అర్థం ఉండాల్సిన అవసరం లేదు. ఒకరికి మంచి ఉద్యోగం విజయం కావచ్చు, మరొకరికి కుటుంబంతో సంతోషంగా ఉండటం విజయం కావచ్చు, ఇంకొకరికి తన కలను నిజం చేసుకోవడం విజయం కావచ్చు. ఇతరులతో పోల్చుకోవడం కాదు, నిన్నటి మనకంటే ఈరోజు ముందుండటం ముఖ్యం. మనకు సంతృప్తినిచ్చే జీవితం గడపగలిగితే అదే నిజమైన విజయం. సరే, మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నీ డబుల్ మీరు వింటున్నారు డబుల్ కా మీటా ఈ సమయంలో అన్నమాట. విజయం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అయితే మనకు అదృష్టం కావాలా కష్టం కావాలా అంటే అదృష్టం కావాలా అంటుంటాం. కానీ కష్టపడితేనే కదా అదృష్టం వస్తుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో మనకు తెలియదు, కానీ తలుపు తెరవడానికి మన సిద్ధంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి కష్టం అవసరం. అదృష్టం ఒకసారి సహాయం చేయొచ్చు, కష్టం మాత్రం మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే కష్టపడటం మొదలు పెట్టండి. అవకాశం వచ్చినప్పుడు మన కష్టం దానికి సమాధానం చెప్పాలి. మనం కష్టపడుతూనే ఉంటే డెఫినెట్గా అదృష్టం పాటుతో పాటుగా కాసుల పంట కూడా వచ్చేస్తుంది. అదృష్టం కావాలా కష్టపడాలా అన్నప్పుడు కష్టపడేదే తీసుకున్నట్టయితే కష్టంతోనే మనకు అదృష్టం వచ్చేస్తుంది డెఫినెట్గా. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వయసు పెరిగే కొద్దీ మారే మన ఆలోచనలు. చిన్నప్పుడు మనకు కావాల్సింది బొమ్మలు, పెద్దయ్యాక లక్ష్యాలు. వయసు పెరిగే కొద్దీ మన ప్రాధాన్యతలు కూడా మారతాయి. ఒకప్పుడు డబ్బు ముఖ్యం అనిపిస్తుంది, తర్వాత సమయం విలువ తెలుస్తుంది. ఒకప్పుడు గెలవటం ముఖ్యం, తర్వాత ప్రశాంతంగా ఉండటం ముఖ్యం అనిపిస్తుంది. ఇది వయసు పెరగటం మాత్రమే కాదు, అనుభవం పెరగటం, జీవితం మనకు నేర్పే పాఠాలతో మన ఆలోచనలు కూడా మారతాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. మీరు వింటుంది డబుల్ కా మీటా, మీ వేణువుతో వింటున్నారు ఈ సమయంలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనకు మనమే సమయం కేటాయించుకోవటం, రోజంతా పని, కుటుంబం, ఫోను, బాధ్యతలు, ఇలా అందరికీ సమయం ఇస్తాం. కానీ మన కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం? కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం కూడా మనసుకు అవసరమే. మనకి ఇష్టమైన పని చేయడానికి రోజులో కొంత సమయం పెట్టుకుంటాం. ఇది స్వార్థం కాదు, మనల్ని మనం చూసుకోవటం. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితాన్ని మరింత ఆనందంగా ఆస్వాదించగలం, నిజం కదా? అందుకోసం మన కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించుకుందాం. అది ప్రకృతి ఒడిలోనో, పార్కులోనో, నది ఒడిలోనో, రోడ్డు పక్కననో, ప్రశాంతమైన స్నేహితుల మధ్యలో ఒక పుస్తకంతోనో స్నేహం చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమంటారు? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తరాలు మారిన మారని కుటుంబ విలువలు ఏంటంటే, ఇల్లు మారాయి, టెక్నాలజీ మారింది, జీవన శైలి మారింది, కానీ కుటుంబంలో ప్రేమ, గౌరవం, ఆప్యాయత మాత్రం ఎప్పటికీ విలువైనవే. పెద్దల్ని గౌరవించడం, చిన్నల్ని ప్రేమించడం తరాలకు అందాల్సిన విలువలు. కలిసి భోజనం చేయటం, ఒకరినొకరు పలకరించడం కూడా కుటుంబాన్ని దగ్గర చేస్తాయి. తరాలు మారచ్చు, కానీ కుటుంబం అనే అనుబంధం మారకూడదు. అదే మన సంస్కృతికి అసలైన బలం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. బ్యాక్ టు బ్యాక్గా మీకు మంచి పాటలు రెండు మీకు ప్రజెంట్ అవుతుంటాయి రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి మీరు వింటుంది డబుల్ కా మీటా మీ వేణువుతో.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఈరోజు ముసాయిదా ఓటర్ జాబితా విడుదలవుతుంది. ఇప్పటికే దాదాపు 73 లక్షల ఓట్లు తగ్గగా ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చిన వారిలో సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు పొందిన ఓటర్లు ఈసీ నిర్ణయించిన 12 రకాల పత్రాల ద్వారా తమ అర్హతను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. పౌరుల భద్రత రక్షణ శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆహారం, ఔషధాల్లో ప్రమాణాలు, భద్రత నిర్ధారించేందుకు తెలంగాణ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ అథారిటీ అమల్లోకి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. జాతీయ గేయం వందే మాత్రంను కాంగ్రెస్ అగ్రనేతల అసహనం నిర్లక్ష్యంతో అవమానించడం దేశ ద్రోహచర్యని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపే పేదలకు అండగా ఉన్న ఈ పథకాలను ఎత్తివేసే ప్రయత్నాలు అడ్డుకోవాలని సూచించారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆలయాల భక్తులతో పోటెత్తాయి. రాష్ట్రంలో ఈవేళ రేపు ఎదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి 2 మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో వాగనర్స్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

0: కోవిడ్ .in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ప్రపంచం భారత్ వైపు ఎందుకు చూస్తుంది? భారత్లో పెద్ద యువ జనాభా ఉంది, విస్తరించిన మార్కెట్ ఉంది, కొత్త ఆలోచనలు, కొత్త స్టార్టప్స్, కొత్త టెక్నాలజీలు వేగంగా ఎదుగుతున్నాయి. తయారీ రంగం నుంచి డిజిటల్ రంగం వరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రపంచంలోని పెట్టుబడిదారులకు భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్గా మారుతుంది. పెట్టుబడులు పెరిగితే వ్యాపారాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. భారత్ అభివృద్ధి చెందడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన పాత్ర కూడా పెరగడం అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నాను రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులమే మీరు వింటుంది. ఇన్వెస్ట్ ఇండియాలో భారత్లో పెట్టుబడులు అంటే కేవలం డబ్బు కాదు, అభివృద్ధి. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టమంటే కేవలం డబ్బు పెట్టడం కాదు, ఆ పెట్టుబడితో కొత్త వ్యాపారం, కొత్త ఉత్పత్తి లేదా కొత్త సేవ ఏర్పడవచ్చు. అక్కడ ఉద్యోగాలు రావచ్చు, కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చెందవచ్చు. ఒక పెట్టుబడి చుట్టూ ఎన్నో చిన్న వ్యాపారాలకు కూడా అవకాశాలు వస్తాయి. అందుకే పెట్టుబడి అనేది ఆర్థిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన భాగం. డబ్బు కదిలితే అవకాశాలు కూడా కదులుతాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. పెట్టుబడులు పెరిగితే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా? కొత్త కంపెనీలు వస్తే వాటికి నైపుణ్యం ఉన్న యువత అవసరం. దీంతో ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, కొత్త కెరీర్ మార్గాలు కూడా ఏర్పడతాయి. టెక్నాలజీ, తయారీ, సర్వీసెస్ వంటి రంగాల్లో అవకాశాలు పెరగవచ్చు. అందుకే యువత కూడా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. పెట్టుబడుల అవకాశాలు తలుపు తెరిస్తే నైపుణ్యం ఆ తలుపులోనికి తీసుకెళ్తుంది. యువత సిద్ధంగా ఉంటే దేశ అభివృద్ధిలో వారి పాత్ర మరింత పెరుగుతుందంట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం.

0: ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు,
1: ఇవ్వలేంది అడగవద్దు,
0: ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు.

0: tú.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. బోధన పోచన పల్లి నుంచి మార్కండేయ లక్ష్మి అడుగుతున్న పాట 20వ శతాబ్దంలోంచి. నా ప్రేమ నవ పారిజాతం అంటూ ఆ పాట. సరే, ముందైతే మనం మరి ఇన్వెస్ట్ ఇండియాలో ఇంకా పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఈ విషయాల గురించి కొన్ని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇందులో విషయానికి వస్తే, పెట్టుబడులు పెరిగితే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా? వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. విదేశీ పెట్టుబడులు భారత్కి ఎందుకు అవసరం, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. విదేశీ పెట్టుబడులతో భారత్లో కొత్త వ్యాపారాలు, టెక్నాలజీలు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు పెరగవచ్చు. భారత్లో తయారీ సామర్థ్యం కూడా బలపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లతో భారత వ్యాపారాలకు మరిన్ని అనుసంధానాలు ఏర్పడతాయి. అయితే పెట్టుబడులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండటం కూడా ముఖ్యం. అందుకే విదేశీ పెట్టుబడులు అభివృద్ధికి ఒక సాధనంగా చూడాలన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మరి ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇంకెక్కడ పెట్టుబడులు పెడతాం, ఎలాంటి కంపెనీలు మనకు గ్లోబల్ కంపెనీలుగా తయారవుతుంటాయి, అంటే వోకల్ ఫర్ లోకల్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు ఎలా పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి, మన దగ్గర తయారయ్యే మంచి ఉత్పత్తులు ముందుగా మనం ప్రోత్సహించాలి, స్థానిక వ్యాపారాలను ఆదరించే చిన్న తయారీదారులకు మార్కెట్ పెరుగుతుంది, అదే ఉత్పత్తి నాణ్యత పెంచుకుంటే దేశం దాటి ప్రపంచ మార్కెట్కి వెళ్ళొచ్చు, ఒక చిన్న స్థానిక వ్యాపారం కూడా గ్లోబల్ బ్రాండ్గా ఎదగగలదు, దానికి నాణ్యత, కొత్త ఆలోచన, మార్కెటింగ్ చాలా ముఖ్యం. లోకల్ నుంచి గ్లోబల్ వరకు ప్రయాణం మన వ్యాపారులకు కొత్త అవకాశాలు తెలుస్తుంది, కానీ కొంచెం తెలివితేటలతోని నాలెడ్జ్తోని ఎవరు ఎలా మార్కెట్లో ఏ వస్తువుని ఏ రేటుతో అమ్ముతున్నారు, ఏ రేటుతో తయారవుతుంది, దాన్ని ఎంత మార్కెట్ చేస్తాం, దానికి ఎంత పబ్లిసిటీ పెరుగుతుంది అనేది చూసుకున్నట్లయితే వాళ్ళకి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. భారతదేశంలో తయారైన వస్తువులు కొనడం వల్ల మన దేశానికి ఎలా ఉపయోగం అంటే, మన దేశంలో తయారైన వస్తువులను కొనడం ద్వారా స్థానిక తయారీదారులకు మార్కెట్ లభిస్తుంది. చిన్న వ్యాపారాలు అంటే కార్మికులకు ఉపాధి అవకాశం పెరగడానికి ఇది సహాయపడుతుంది. దేశంలో ఉత్పత్తి పెరిగితే తయారీ రంగం మరింత బలపడుతుంది. అదే సమయంలో మన నాణ్యతను కూడా తప్పకుండా చూడాలి. మేడ్ ఇన్ ఇండియా అనేది కేవలం ఒక లేబుల్ కాదు, దేశీయ తయారీకి ఇచ్చే ప్రోత్సాహం, మన కొనుగోలు నిర్ణయం కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలదు అనమాట. చాలామంది యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, మన ఇండియన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నుంచి ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మన దేశానికి ఉపయోగం చేసే పని అవుతుంది. అంతేగాని వేరువేరు కల్చర్, వేరువేరు ప్రొడక్ట్స్, వేరువేరు వస్తువులు, వేరువేరు మార్కెట్లో రకరకాల దిగుమతులన్నీ కూడా మనం కొనేసుకుంటున్నాం. ఏదేంటి మనకు అవసరమైంది, ఉపయోగపడుతుందా లేదా అనుకొని అనుకోవట్లేదు కదా. కద్దరు వస్తువులు ధరించాలి, తర్వాత మన ఊరిలో పండిన పంటలే తీసుకోవాలి, తినాలి, వేరే తినకూడదంటే జనాలందరూ మోడర్న్ రేట్గా కల్చర్కి అలవాటు పడిన తర్వాత కొంచెం వెనక్కి రావడం కష్టమవుతుంది. అయినా సరే భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడులు ఎలా పెరుగుతాయనేది కొంచెం థింక్ చేయండి, ఆలోచించండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఓటర్ల జాబితా ముసాయిదాను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో విడుదల చేస్తున్నారు. లోపాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, అభ్యంతరాలు క్లెయిమ్లను సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తామని సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఫార్మేట్ ద్వారా వివరాలు సవరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో 15 ఎంపికైన అవార్డు గ్రహీతలకు జాతీయ అనుభవ అవార్డులు 2020 ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలు దేశ నిర్మాణానికి దోహదపడే పాస్పోర్ట్ సేవా కేంద్రం, పాత నిబంధనల రద్దు, కొత్త నిబంధనల రూపకల్పన, పరిపాలన, అకౌంటింగ్లో సాంకేతిక అనుసరణ వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులో భాగమయ్యారు. యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షలో దొరికిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్ రాజగిర్లోని నలంద విశ్వవిద్యాలయంలో సుమారు 500 బూత్ స్థాయి అధికారులతో ఒక సంభాషణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిషేధిత 22A భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా, జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలను ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ప్రచారం కోసమే వాడుకుంటోందని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. 1000 కోట్ల రూపాయలతో కట్టిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సరైంది కాదన్నారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థుల నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బాంకురా, ఝార్గ్రామ్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. అయితే నెక్స్ట్ ఏంటంటే ఒక రావ్ బహదూర్ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన 2026లో ఇందులో ఈ ఒక ప్రత్యేకమైన ఒక పాట ఉంది సినిమాలో, కేవలం ఒక పాటలా

కాకుండా కథలోని భావోద్వేగాన్ని మోసుకెళ్లే భాగంగా ఉపయోగపడుతుంది. సమీక్ష చూసినా ఎక్కడ బయట రివ్యూ చూసినా కూడా కీలకమైన విషయాల సందర్భంలో వస్తుందని చెప్తూ వచ్చారు. అంటే ఈ పాట ఏంటంటే, నిజంగా మన పితృదేవతలకి పెద్దవాళ్ళకి తర్వాత కాకితో కబురంపితే అని చాలా సందర్భాల పాటలు వస్తూ ఉంటాయి. ఒక కాకిని మనం అంత గొప్పగా చూస్తూ ఉంటాం. ఓ కాకి పిల్ల పాట వెనుక ఉన్న అర్థం, ఆ సినిమాలో ఏ సందర్భంలో వస్తుంది, కాకి పిల్లని ఎంతవరకు తీసుకెళ్లారు అని అంటే, కాకి పిల్ల అనే ప్రతీకను తీసుకుని జీవితం మరణం అనుబంధం గురించి పాట మాట్లాడుతుంది. సినిమాలో ఇది ఒక విషయ సందర్భంలో వచ్చినా సరే, కుసుమ పాత్ర ఒకరి మరణ సమయంలో ఈ పాట పాడడం పాటకు మరింత భావోద్వేగాన్ని ఇచ్చింది. సాధారణంగా కాకి అంటే మనకు గుర్తొచ్చేది పితృదేవతలు, మరణం, జ్ఞాపకాలు. కానీ ఈ పాటలో కాకి పిల్లని ఒక నిస్సహాయమైన జీవిగా చూపించడం ద్వారా మనిషి జీవితంలోని అసహాయతను సూచనలకు చెప్తుంది. కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా, మరి ఈ పాట కూడా మనకే ముద్దు, తెలుగు వాళ్ళం కదా, ఆస్వాదిద్దాం. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9, రెయిన్బో తుమి లైఫ్ రంగులమయ్యో.

0: చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది ఈ సమయంలో తాజా ట్యూన్స్లో మన శంకర వరప్రసాద్ మూవీలో హుక్స్టెప్ గురించి మాట్లాడుకుందాం. హుక్స్టెప్ పాటను బాబా సెహగల్ పాడారు, సంగీత భీమ్స్ సిసిరోలియా. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ డాన్స్ స్టైల్ ప్రధాన ఆకర్షణ. పాటలోని హుక్స్టెప్ భాగంలో చిరంజీవి గారు తన పాత సినిమాలో కొన్ని ఫేమస్ స్టెప్పులను గుర్తు చేసేలా డాన్స్ చేశారు. ముఖ్యంగా బంగారు కోడిపెట్ట, ముఠా మేస్త్రి, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాల డాన్స్ మూమెంట్స్ని గుర్తు చేసే విజువల్స్ అభిమానుల్ని మంచి నాస్టాల్జియాగా ఇచ్చాయి. ఈ పాటలను కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్గా, పార్టీకి వచ్చిన పక్కన నిలబడకుండా సరదాగా కలిసి డాన్స్ చేయడం అనే ఎనర్జీ అన్నమాట. కూచిపూడి అయినా భాంగ్ర అయినా ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టు కాలు చెయ్యి కదిపి ఎంజాయ్ చేయండి అనే ఫన్ హెల్మెట్ ఉంది. చిరంజీవి గారి పాత హుక్ స్టెప్పుల్ని ఈ పాటలో ఉపయోగించిన ఆలోచన ఆయనదేనని డాన్సర్లకు చెప్పి డైరెక్ట్గా టేక్ చేసినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఇది కేవలం కొత్త పాట కాకుండా మెగాస్టార్ డాన్స్ జర్నీకి ఒక చిన్న సెలబ్రేషన్లా అనిపిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి అభిమానులకి ఈ పాటలో వింటేజ్ మెగాస్టార్, కొత్త జనరేషన్ మాస్ ఎనర్జీకు రెండు కలిపిన ఫీల్ వస్తుంది అనమాట. అందుకే ఈ స్టెప్ పాట మనం కూడా వినేద్దాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్.

escuche el próximo minuto. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. 2026 అంటే ఇదే సంవత్సరంలో ఓ తండ్రి కథ, అందులో పాట ఎలా ఉంటే నాన్న మీద వచ్చే పాట. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కూతురు అనుబంధం, తండ్రి ప్రేమ, త్యాగం చుట్టూ సాగుతుంది. అందుకే సినిమాలో నాన్న పాట కూడా తండ్రి గొప్పతనాన్ని, పిల్లలపై ఆయనకుండే నిస్వార్థమైన ప్రేమను గుర్తించేలా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం నాన్న తన కోరికలను, బాధలను పక్కన పెట్టడం ఈ పాటలో ప్రధాన భావంగా చెప్పుకోవచ్చు. మన జీవితంలో నాన్న ప్రేమ చాలాసార్లు మాటల్లో కనిపించదు, బాధ్యతల్లో, కష్టాల్లో, మన కోసం చేసే త్యాగాల్లో కనిపిస్తుంది. ఈ పాట వింటుంటే చిన్నప్పటి నుంచి మన కోసం నాన్న చేసిన చిన్న చిన్న త్యాగాలు గుర్తుకు రావడం సహజం. సినిమాలో తండ్రి పాత్రను చాలా సహజంగా చూపించామని చిత్ర బృందం పేర్కొంది. ప్రతి ఇంట్లో కనిపించే నాన్నను ప్రతిబింబించి కథగా సినిమాను వివరించారు. సంగీతాన్ని డ్రమ్స్ రాము అందించారు. సినిమాలో పాటలు హృదయంగా ఉన్నాయని విడుదల కార్యక్రమం పేర్కొన్నారు. అందుకే ఇది కేవలం సినిమా పాట కాదు, నాన్న ఉన్నప్పుడు ఆయన విలువను ఎంతగా గుర్తిస్తామో, ఆ మనల్ని వదిలిని వెళ్ళిన తర్వాత కూడా అంతే గొప్పగా గుర్తు పెట్టుకుంటామని ఒక భావన ఉంటుంది. కొంచెం ఆలోచిస్తూ ఈ పాట వినండి, వింటూ ఉండండి. రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెండుతో మీ లైఫ్ రంగులమయం.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. ఇంకా తస్సా దియ్య అనే పాట మీ గురించి తెలుసుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. మా ఇంటి బంగారం అనే మూవీలో నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అనమాట. పాట మొత్తం పెళ్ళి, కుటుంబం, సరదా, సందడి చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఆట పట్టిస్తూ కుటుంబంలో ఆడవాళ్ళు కలిసి చేసే సందడి పాటలు కనిపిస్తుంది. సంబంత సాంప్రదాయ చీర కట్టలు కనిపించడం ఈ పాటకు మరింత తెలుగుదనం తీసుకొచ్చింది. సంతోష్ నారాయణ ఇచ్చిన ఫోక్ టచ్ ఉన్న ఎనర్జెటిక్ బీట్ పాటను వెంటనే గుర్తుండిపోయేలా చేసింది. పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో రీల్స్లో విపరీతంగా ట్రెండ్ అయిందని చిత్ర బృందానికి సంబంధించిన చాలా కథనాలు మనం విన్నాం. తసాదియ తగ్గేది లేదంటూ వచ్చే హుక్ లైన్ పాటకు మంచి మాస్ ఎనర్జీ ఇస్తుంది. పాటలను సరదా మాటలు, బీట్, కొరియోగ్రఫీ కలిసి చూస్తే ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతున్న ఫీల్ వస్తుందన్నమాట. మరి మీరు వింటున్నారు పెళ్లి పెళ్లి పుస్తకంలో ఒకప్పుడు శ్రీరస్తు శుభమస్తు ఎలా ఉందో, పెళ్లి పాటలు ఎలా ఉన్నారో, ఈ మధ్య మెహందీ కానీ హల్దీ కానీ ఇలా జరుగుతున్న సమయంలో పెళ్లిళ్ళ సీజన్లో తస్సది అనే పాట కూడా కంపల్సరీగా అలా ఉక్ స్టెప్ లాగా వచ్చేస్తుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యాం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. పాటని అనురాగ్ కులకర్ణి ఎంతో హృద్యంగా ఆలపించారు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం చంద్రబోస్ అందించారు. ఇంతకీ ఏ పాట ఏ సినిమా? శ్రీనివాస మంగాపురం అనే ఒక సినిమా వచ్చింది, దాంట్లో గుండె పేలిపోతుంది అనే పాట సినిమాలోనికి హైలైట్గా అనిపించేసింది. ఎందుకంటే హీరోయిన్ని మొదటిసారి చూసిన హీరోకి కలిగే తొలిచూపు ప్రేమ, గుండెలో కలిగే తీర్ అలజడి ఈ పాటలో ప్రధాన భావం. గుండె పేలిపోతుంది అనే మాటని ప్రేమలు పడినప్పుడు వచ్చే అతిగా ఉప్పొంగే ఆనందానికి ప్రతీకగా వాడారు. పాటను దేవాలయ నేపథ్యంలో చిత్రీకరించడం ప్రత్యేక ఆకర్షణ. రాష తడాని లంగా ఓనిలో కనిపించడం మా పాటకు మరింత తెలుగుదనాన్ని తీసుకొచ్చిందట. చంద్రబోస్ సాహిత్యంలో హీరోయిన్ అందాన్ని చాలా అచ్చమైన తెలుగు పదాలతో వర్ణించడం పాటకి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈ పాట అంతకుడు గ్రామీణ నేపథ్యంలో పండగలు, విందులు, భోజనాలు, తర్వాత సెలబ్రేషన్ ఆలయ నేపథ్యంలో సాగుతున్న పాట కాబట్టి మనం కూడా ఈ జంటని ఎంకరేజ్ చేస్తూ జయకృష్ణ రాష తడాని జోడికి పాట మంచి ఫ్రెష్ లుక్ వచ్చిందని చెప్పుకోవాలట. సో అందుకోసం ఈ పాట ఏందో మనం కూడా వినేద్దాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. రాము రాథోడ్ అండ్ అదితి భావరాజ్ కలిసి పాడిన పాట తిప్పుకుంటున్నాం అనే సినిమా ఏంటంటే బ్యాండ్ మేళ. ఇందులో శ్రీదేవి అండ్ హర్ష జంటగా నటించారు. దీనికి సతీష్ డైరెక్టర్గా వహించారు. సో ఈ పాట అనేది ఈ సమయంలో తాజా ట్యూన్స్లో వినేద్దాం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ పాటలో ఏంటంటే హల్లల్లల్లో హల్లో హల్లో హల్లల్లల్లో హల్లో అని వస్తుంది. పెద్ద మూవీలో గ్రామీణ యాసా సరదా మాటలు చిలిపి సంభాషణలు ప్రధాన ఆకర్షణ. సో బాధలు అప్పులు టెన్షన్లు ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఫన్ ఫిలాసఫీ పాటలో అనిపిస్తుంది. మరి ఈ రామ్ చరణ్ గారితో కాంబినేషన్లో శృతి హాసన్, జాన్వీ కపూర్ కూడా నటించారు. ఈ పాట చాలా కొంచెం మోడర్న్ బీట్ ఉండటం వల్ల ఏఆర్ రహమాన్ సంగీతం కూడా చాలా బాగుంది. మొత్తానికి కథలోని సీరియస్ మూడ్కి భిన్నంగా సరదా సందడి మాస్ ఎనర్జీ ఇచ్చేలా పాటలు అనిపిస్తుంది. పాట తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైందట. సో ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయిన, సినిమా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రేక్షకులు కూడా ఏమంటున్నారు, సూపర్ అమ్మా అంటున్నారు. ఈ ఆ పాట వినేద్దాం.

మీ లైఫ్ రంగులు మయం. ఇక ఆఖరిగా వస్తున్న పాట ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్లో కాలర్ ఎత్తర అనే పాట. పాటలో హుందాతనం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, మన సత్తాపై మనకునే నమ్మకం చూపించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన మాస్ స్టెప్పులు పాటకు హైలైట్గా అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మాస్ బీట్, రామ్ మిర్యాల వాయిస్ మరింత జోష్ని పెంచాయి. అదేవిధంగా అభిమానుల గుండెల్లో ఎప్పుడు ఈ పాట నిలిచిపోతుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులు మయం. మళ్ళీ ఒకరోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్. మీ దగ్గర సెలవు తీసుకున్నాను నేను, మీ వేణువు.

ఫైల్ సమస్య చికిత్స గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ జి వెంకటేశ్వర్ గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఇప్పుడు వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబ శివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం తక్షణమే మీరు వింటున్నారు.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ ఆయుర్వేదిక్ సర్జన్గా సేవలందిస్తున్న డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఈ మలద్వార సమస్యలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. ప్రధానంగా ఈ సమస్యల్లో పైల్స్ని చెప్పుకోవచ్చు. ఏ కొంచెం నొప్పి అయినా లేకపోతే మలద్వారం నుంచి ఏమైనా కొంచెం రక్తం పడుతున్నా ఇది పైల్సేనని అనుకుంటున్నారు. అయితే అసలు ఈ ఫైల్స్ రావడానికి కారణాలేంటి? వీటి లక్షణాలేమిటి?
1: మన దైనందిక జీవిత కార్యక్రమాల్లో ఏవైతే మనం తప్పులు చేస్తూ ఉంటామో వాటి వల్లనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మలద్వారం లోపల ఈ రక్తనాళాలు అనేటివి అందరికీ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఉంటాయి రక్తనాళాలు అనేటివి. ఈ రక్తనాళాల మీద ఒత్తిడి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ఒత్తిడి ఏర్పడినప్పుడే మనకు ఆ రక్తనాళాలు అనేది కిందికి సాగడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సాగి సాగి ఎప్పుడైనా మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు దాని మీద ఉన్న పొర పగిలి మనకి ఈ బ్లీడింగ్ అనేది జరుగుతుంది.
0: ఇప్పుడు మీరు చెప్పారు ఒత్తిడి ఏర్పడడం, ఒత్తిడి అంటే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడా, ఎటువంటి ఒత్తిడి?
1: ఎస్, ఎక్కువసేపు కూర్చోవడము అండ్ మోషన్ కోసం, అంటే ఇక్కడ మోషన్ హార్డ్గా ఉండడం కాదు, మోషన్ కోసము టాయిలెట్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడం, స్ట్రెయినింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 11 o'clock ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ఫుడ్ తిన్నారు, మార్నింగ్ పూట ఆఫీస్కి వెళ్ళాలి 6:30, 7 o'clock. అంత లేట్ నైట్లో ఫుడ్ తిన్నప్పుడు మీకు ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? అవ్వదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్లో టాయిలెట్ సరిగా లేవని, బయటికి వెళ్తే మళ్ళీ మోషన్ వెళ్లాల్సి వస్తుందని మార్నింగ్ 6:30 వెళ్ళి స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా స్ట్రెయిన్ చేయడం అనేది ఒక రోజులో అవ్వదు వాళ్ళకి, వీళ్ళు రోజు అవుతూనే ఉంటుంది ఇది. ఇలా స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మలద్వారం లోపల గోడల మీద ఆటోమేటిక్గా ఒత్తిడి ఏర్పడుతుంది. ఓకే, అలా ఒత్తిడి ఏర్పడినప్పుడే వస్తుంది. రెండోది ఏంటంటే మోషన్ అవాయిడ్ చేయడం వలన మనం కూడా గమనించవచ్చు, ఈవినింగ్ వెళ్ళే మోషన్ మళ్ళీ స్టూల్ హార్డ్ అవుతుంది, ఫస్ట్ స్టూల్. అట్లా ఫస్ట్ స్టూల్ హార్డ్ అయినప్పుడు కూడా మనకి ఫిషర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మలద్వారంలో ఒత్తిడి రావడం గల కారణం మెయిన్ స్ట్రెయినింగ్. అసలు స్ట్రెయిన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండియన్ కమోడ్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు లేవు. ప్రతి ఫ్లాట్లో కూడా అందరు వెస్ట్రన్ కమోడ్స్ పెట్టుకుంటున్నారు. ఇండియన్ కమోడ్లో మీరు కూర్చునే విధానం చూసినట్లయితే మోషన్ వచ్చే మార్గం పెద్ద పేక్కి, మోషన్ వచ్చే మార్గానికి యానస్కి, అంటే రెక్టమ్కి యానస్కి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది అనమాట. యాంగిల్ అనేది మీకు 90 degrees కంటే తగ్గిపోతుంది, అంటే 30 degrees వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ మోషన్ కోసం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కింద కూర్చొని జస్ట్ ఇట్లా స్ట్రెయిన్ చేస్తే చాలు, మోషన్ వచ్చేస్తుంది. బట్ వెస్ట్రన్ కమోడ్లో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, కూర్చునే పోస్చర్ వల్ల ఆ యాంగిల్ 90 degrees వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి మోషన్ ఇన్కంప్లీట్ అవుతూ ఉంటుంది. స్ట్రెయిన్ చేసినా అవ్వదు సరిగా, కొంచెం అవుతుంది కొంచెం అవ్వదు. దానివల్ల మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళడం, చాలామందికి ఇట్లా అలవాటు అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇట్లా మనం స్ట్రెయిన్ చేసినప్పుడే మనకి ఈ మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఏర్పడి ఈ పైల్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. దీన్నే వాడుక భాషలో అందరూ అర్షమొళ్ళు అని అంటూ ఉంటారు, పైల్స్ అని అంటూ ఉంటారు. మనకు మెడికల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఏమో హిమరాయిడ్స్ అంటాం అట్లా.
0: డాక్టర్ గారు, ఈ మోషన్ ఫ్రీ అవ్వకపోవటానికి దైనందిక జీవితంలో మనం ఎక్సర్సైజులు చేయకపోవటం, వాకింగ్ చేయకపోవటం, ఇవి కూడా కారణాలు అవుతాయంటారా?
1: డెఫినెట్గా. సో జనరల్గా మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పెరిస్టాల్సిస్ మూమెంట్ బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు లేవగానే కొన్ని ఒక లీటర్ వాటర్ తాగి జనరల్గా ఒక 3 kilometers అట్లా బాగా వాక్ చేశారనుకోండి, మీకేమవుతుందంటే బాడీలో మెటబాలిక్ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, పెరిస్టాల్సిస్ మూమెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో పెరిస్టాల్సిస్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు మోషన్ కోసం. సో థంబ్ రూల్ ఎలా ఉంటుందంటే రోజులో ఒకటేసారి మోషన్కి వెళ్ళాలి, ఇట్స్ మ్యాండేటరీ జనరల్గా. అంటే ఇది ఒక యూరోపియన్ గైడ్లైన్స్, మీకు గైడ్లైన్స్ అనమాట.
0: ఉదయం అంటారా లేకపోతే సాయంత్రం?
1: మీకు ఎప్పుడు సెన్సేషన్ ఉంటుంది అప్పుడు ప్రాపర్గా 1 time స్టూల్ వెళ్ళడము, 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు కమోడ్ మీద, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టూల్ అనేది వెల్ ఫార్మ్డ్గా ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమవుతుందంటే మోషన్స్ లూజ్గా అయిపోతూ ఉంటాయి. ఓకే, అంటే అసలు మోషన్

ఒకటి ఒక ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఉండదు, ఉండకుండా లూజ్ లూజ్ అయిపోతుంది. అంటే వాళ్ళు అనుకుంటారా ఇది ఇదే నార్మల్ థింగ్, నాకు చాలా క్లియర్ అయిపోతుంది అనుకుంటా ఉంటారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ సరిగ్గా లేనట్టు. స్టూల్ కానీ వెల్ ఫార్మ్డ్గా 1 టైము 3 మినిట్స్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా పోతున్నారు. ఒక్కసారి అయిన తర్వాత మళ్ళీ మీకు దాని మీద ఆలోచన లేదు అంటే దట్ ఈస్ లైక్ హెల్దీ థింగ్ అనమాట. అలా కాకుండా మోషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయినా మళ్ళీ

0: ట్యూషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయినా మళ్ళీ అనిపిస్తుంది, మధ్యాహ్నం అందినాక మళ్ళీ అనిపిస్తుంది, ఈవినింగ్ పూట మళ్ళీ అనిపిస్తుంది. మోషన్ లూజ్ లూజ్గా అవుతుంది, మీకు స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది, లేదు మోషన్ వెల్ ఫార్మ్డ్గా లేదన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ అన్హెల్దీ థింగ్. అంటే బాడీలో ఏంటంటే మీకు జిఐటి సిస్టమ్ సరిగా లేనప్పుడు. దానికోసం ఏంటంటే మీరు ప్రోబయోటిక్స్ కానీ అట్లాంటివి కానీ కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది. యూజ్ చేసినప్పుడు మళ్ళీ గట్ అనేది హెల్దీగా తయారవుతుంది, ఈ స్టూల్ అనేది వెల్ ఫార్మ్డ్గా అవుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా జరిగిన రీసెర్చ్ ద్వారా గట్ హెల్త్ బాగుంటేనే బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది అని ప్రముఖ డాక్టర్లు అందరూ చెప్తున్నారు. అంటే ఎట్లా ఈ గట్ హెల్త్ని మనం కాపాడుకోవటం, ఎలా ఎలా హెల్దీగా ఉంచుకోగలుగుతాం?
0: సో జనరల్గా ఏంటంటే గట్ హెల్దీగా ఉండాలి అంటే గట్లో ఉన్న మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా ఉంటుందో మనకి ఆటోమేటిక్గా మనం తిన్న ఫుడ్ అనేది ప్రాపర్ డైజెస్ట్ అవుతుంది. సో ప్రాపర్ డైజెస్ట్ అయినప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్కి ప్రాపర్గా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ప్రతి ధాతువు అంటే ప్రతి టిష్యూ కూడా ప్రాపర్గా న్యూట్రిషన్కి గురవుతుంది. అప్పుడే మనకు మనం హెల్దీగా ఉండడానికి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం అన్డైజెస్టెడ్గా ఉంటుందో మెటీరియల్, ఆటోమేటిక్గా మీకు లాస్ట్లో ఫామ్ అయ్యే ఏదైతే ఉంటుందో, సో ఆ ఫార్మేషన్ కూడా సరిగా ఉండదు. అండ్ ప్రతి చోట మీకు ధాతు లెవెల్ అంటే టిష్యూ లెవెల్ అంతా కూడా ఆమా కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఆమా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక అన్డైజెస్టెడ్ పాయిజన్ అనుకోవచ్చు, వచ్చేస్తుంది. దానివల్లే మనకి ఈ చేతులు కాళ్ళు వాపులు రావడం, కీళ్ళు వాపులు రావడం, హీమోగ్లోబిన్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఎక్కడైతే ధాతువులో ఆమం వెళ్ళిపోతుందో అక్కడక్కడ ధాతువుల్లో మనకి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో గట్ అనేది హెల్దీగా ఉండాలంటే ఇందాక చెప్పినట్టుగా మనం తీసుకున్న ఫుడ్లో కంపల్సరీగా ప్రోబయోటిక్స్ ఉంటాడు చూసుకోవాలి, అండ్ వాటర్ కంటెంట్ కంపల్సరీగా ఉంటాడు చూసుకోవాలి. మ్యాక్సిమం బయట ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇండియన్స్ కాబట్టి మనకు స్టేపుల్ ఫుడ్ ఏదైతుందో అది అలవాటు చేసుకోవాలి.
1: మీరు చెప్పినట్టు ప్రోబయాటిక్ ఫుడ్ తినమంటున్నారు, ప్రోబయాటిక్ ఫుడ్ అంటే ఏమిటి, మనం ఎలా తయారు చేసుకోవాలి?
0: రైట్, సో జనరల్గా ఏంటంటే ప్రోబయోటిక్స్ అంటే ఇంతకుముందు మనం చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అంతా కూడా వదిలేశారు. ప్రోబయోటిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవినింగ్ టైంలో మీరు రైస్ వండేసుకున్నారనుకోండి, ఓకే, సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ అన్నంలోనే కొన్ని పాలు పోసేసేసి, గోరువెచ్చగా పాలు పోసి దాంట్లో పెరిగేసేసి తోడుబెట్టేసుకోవచ్చు. ఓకే, సో అది మీరు ఒక చిన్న మట్టి పాత్రలు చేసినట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది. పెట్టేసుకొని అసలు మార్నింగ్ పూట మీరు ఒక 5-6 స్పూన్లు తిన్నట్లయితే డెఫినెట్గా కంపారిటివ్లీ మీకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీకు గట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈవెన్ హెయిర్ ఊడిపోవడానికి కారణం కూడా గట్ హెల్త్ సరిగా లేకపోవడమే. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్ని మనం తీసుకునే వాటిల్లో ఎక్కువగా ఉంచుకున్నట్లయితే డెఫినెట్గా మనకి కంపారిటివ్లీ అదర్ పీపుల్ మనం హెల్దీగా ఉండగలుగుతాం.
1: ఇప్పుడు ఈ సమస్యలు తగ్గడానికి కూడా వాటర్ ప్రధానం తాగాలి అంటారు మర్చిపోకుండా. ఈ వాటర్ ఎన్ని లీటర్లు తాగాలి, లేకపోతే కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇట్లా తాగుతూ ఉండాలి?
0: అప్పుడు కొంచెం 3.5 to 4 లీటర్స్ ఉంటాడు చూసుకోవాలి. అయితే ఓన్లీ వాటర్ తాగడమే కాదు, మనం తీసుకునే ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఫ్రై ఐటమ్స్ తింటున్నారు, ఎవరు పులుసుకోలు తినే వాళ్ళు బాగా తక్కువ. సో ఇలాంటి లేనప్పుడు డెఫినెట్గా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఏముండేది, ఇప్పుడు రసం ఉండేది, సాంబార్ ఉండేది, ఇంట్లో కంపల్సరీగా పచ్చిపులుసు ఉండేది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాటర్ కంటెంట్ కాదు కదా, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకుంటున్నారు. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా 4 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు అప్పుడు. ఓకే, సో కాబట్టి మనకున్నటువంటి వెదర్, మనం చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు బయట వర్క్ చేస్తారు, గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు మీరు డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్నీలో ఉన్నారు, జర్నీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాడు చూసుకోవాలి. డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు స్టూల్ హార్డ్ అయ్యి మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. కాబట్టి మనం చేసే పని, మనం ఏం చేస్తామో, మనకు ఎంత అవసరం పడుతుంది అనేది మన బాడీ చెప్తూ ఉంటుంది. దాన్ని మనము ప్రాపర్గా పాటించాలి. ఫస్ట్ ఏంటంటే మన బాడీ వార్న్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ వస్తుంది, ఈరోజు వచ్చింది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది అంటే సంథింగ్ ఏదో మిస్టేక్ చేస్తున్నారు అనమాట. వాటిని మనం ప్రాపర్గా కరెక్షన్ చేసుకోగలిగితే జనరల్గా ఇలాంటి ఇష్యూస్ అనేవి ఏమీ ఉండవు. అండ్ మోర్ తినేటప్పుడు ప్రాపర్గా బాగా నమిలి తింటే చూసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సమస్యలు ఉన్న వాళ్ళని ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి అంటుంటారు. ఈ ఫైబర్ మనకు ఎందులో దొరుకుతుంది? చౌకగా తక్కువ ఖరీదుతో ఫైబర్ ఫుడ్ తీసుకోగలిగిన ఆహార పదార్థాలు ఏమిటి?
0: సో జనరల్గా ఫైబర్ అంటే మనం ఎక్కడికో వెళ్ళి మళ్ళీ బ్రాకోలీ ఇవన్నీ ఏం తినాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ యాక్చువల్గా మనకు సంబంధించిన కావు. ఈ బ్రాకోలీ కానీ ఇవన్నీ కూడా అవి మన దగ్గర పండినే కావు, బయట నుంచి ఇప్పుడు మన వాళ్ళు కల్టివేట్ చేసి అక్కడి నుంచి తీసుకున్నవే. జనరల్గా సొరకాయ ఉంటుంది, బీరకాయ ఉంటుంది, దోసకాయ ఉంటుంది. ఓకే, వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది, దీనికోసం సపరేట్గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మరో తిన్నప్పుడు మీరు ఒక పచ్చి జామకాయ తినండి, మోషన్ చాలా ఈజీగా పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అట్లా మనం తీసుకునే వాటిలో ఫైబర్ కోసం సపరేట్గా ఏం వెతుకోవాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహార పదార్థాలు ఉంటాయి, కాకపోతే మనం వండుకునే విధానము దాన్ని బట్టి కూడా మనకు మారుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ముఖ్యంగా బాగా ఫైబర్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే గమనించుకోవచ్చు, తోటకూర తీసుకోండి మంచిగా, ప్రాపర్గా తోటకూరని మీరు తోటకూర పులుసు

0: లాగానో తోటకూర చేసుకుని, తోటకూర క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుని అన్నం తక్కువ తినండి. మార్నింగ్ మీరు మోషన్ గురించి ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అసలు. అండ్ మీరు ఒక్కసారి పాస్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ మీకు మోషన్ సెన్సేషనే ఉండదు. దట్ ఈస్ ప్రాపర్ ఫుడ్ అనమాట. కాబట్టి ఫైబర్ కోసం ఏం పర్టికులర్గా అన్ని వెతకాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు పచ్చివి తినడానికి ట్రై చేయకూడదు.
1: డాక్టర్ గారు, మనం మాట్లాడుకున్న ఫైల్స్ గురించి మాట్లాడితే, దీనికి మన ఆయుర్వేదిక ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, అసలు ఈ ఫైల్స్ కూడా ఏ స్టేజ్లో ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్కి ఎటువంటి చికిత్స విధానం ఉంది?
0: సో జనరల్గా మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి. Grade 1, Grade 2, Grade 3, Grade 4. ఈ గ్రేడ్స్ అనేటివి పేషెంట్ చెప్పే సింప్టమ్స్ బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ Grade 1 తీసుకోండి, మలద్వారం లోపల పేషెంట్ ఎలా వస్తాడంటే పేషెంట్ చెప్పే సింటమ్ అనమాట. సార్, మోషన్ వెళ్ళగానే నాకు బాగా దారిలాగా బ్లడ్ పడిపోతుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మోషన్ వెళ్ళేటప్పుడు మీకేమైనా లోపల నుంచి బయటకు వస్తుందా అండి అంటే, అలాంటిది ఏం లేదండి, ఓన్లీ మోషన్ వెళ్తే నాకు బ్లడ్ పడుతుందని వస్తారు. నొప్పి ఏమైనా ఉంది అంటే కొంచెం లైట్ మంట ఉందని చెప్తారు. ఇది Grade 1. Grade 2, మోషన్ వెళ్ళినప్పుడు నాకు బ్లడ్ పడుతుందండి, ఏదో కొంచెం ఒక మాంసం లాంటిది బయటకు వస్తుంది కానీ అది వెంటనే వెళ్ళిపోతుంది సార్ అని చెప్తారు. ఇది Grade 2. Grade 3, మోషన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ బాగా పడుతుంది, దాని తర్వాత ఏదో మాంసం లాంటిది బయటకు వస్తుంది కానీ అది చాలాసేపు దాకా లోపల పోవట్లేదు, నేను వేలుతో నేడుతున్నాను. ఇది Grade 3. Grade 4, బయటకు వస్తున్నాయి అంటే Grade 4 అనే కండిషన్ ఒకదని చెప్పాలంటే అది ఇక ఎమర్జెన్సీ కండిషన్, అది బయటకు వచ్చేసి లోపల పో, పేషెంట్ మస్తు పెయిన్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇట్లా మనకి గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే, జనరల్గా Grade 1, Grade 2 వరకు ఎలాంటి సర్జరీస్ కానీ ఏమి సజెస్ట్ చేయం. పేషెంట్కి ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయమాకయ్యా, సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, కొన్ని రకాల ఆయుర్వేదిక మందులు ఇస్తాం అది వాడండి, మీ డైజెషన్ సరిగా ఉంటాడు చూసుకోండి, లేట్ నైట్ పడుకోవడం అట్లా ఉంటే వాటిని కొంచెం అవాయిడ్ చేయండి, ఎక్కువసేపు సిట్టింగ్ ఉన్నట్లయితే 30-40 మినిట్స్కి ఒకసారి లేవండి, ఇలాంటివి మేము సజెస్ట్ చేస్తాం. ఇలాంటి సజెస్ట్ చేసినప్పుడు జనరల్గా కొన్ని ఆయుర్వేదిక మందుల ద్వారా పేషెంట్ బ్లీడింగ్ తగ్గిపోద్ది. అక్కడ సబ్జెక్టివ్ సిమ్టమ్ ఏంటి, బ్లీడింగే. పేషెంట్ మన దగ్గరకు వచ్చింది బ్లీడింగ్ కోసం. ఓకే, సో బ్లీడింగ్ తగ్గిపోతే పేషెంట్కి ఏం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. Grade 2 అట్లా మనం సేమ్ ఇలానే అడ్వైజ్ చేసినట్లయితే పేషెంట్ Grade 2 కూడా మనకి ఏమవసరం. కానీ Grade 3లో ఏమవుద్ది అంటే పేషెంట్ కొంచెం పెయిన్ ఉంటుంది, అది బయటకు వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఆ మాంసం కూడా బయటకు వచ్చేది దానిపైన పొర చెదిరిపోయి కొంచెము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాటిలో మాత్రం మనం కొన్ని రకాల ఆయుర్వేదిక సర్జరీస్ కూడా ఉంటాయి, దాంట్లో క్షారకర్మ అని ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా క్షారసూత్ర అనేది ఫిస్టులాకి. క్షారకర్మ అంటే ఎట్లా అంటే, ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాల పైన ఏవైతే బయటకు వస్తుందో దానిపైన ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అప్లై చేస్తాం మనం. దాని యొక్క pH వచ్చేసి మనకి 13.5 ఉంటుందన్నమాట. అది అప్లై చేయగానే మనకు ఆ రెడ్గా చెర్రీలాగా ఉన్న పైల్ మాస్ కాస్త నేరేడు పండులాగా మారిపోద్ది వెంటనే ఆన్ టేబుల్. మారిపోగానే మనకు ఒక 3 వారాల తర్వాత మళ్ళీ పేషెంట్ మనం పిలుస్తూ ఉంటాం, చూస్తాం. 3 వారాల తర్వాత చూస్తే అసలు అక్కడ పైల్ మాస్ ఉండదు, ఇక కంప్లీట్గా అది కోసేసినట్టు వెళ్ళిపోతుంది, అండ్ ఆ ఏరియాలో కూడా మళ్ళీ మానిపోయి దెబ్బ తగిలితే పుండె ఎలా మానుతుందో అలా మానిపోతుంది. సో ఈ విధంగా మనం క్షారకర్మ ద్వారా ఈ పైల్స్ అనేటివి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఏం లేకుండా, కుట్టు లేకుండా, కోత లేకుండా మనము ఈ క్షారకర్మ విధానం ద్వారా మనం ఈ పైల్స్ని బాగా ట్రీట్ చేయొచ్చు. సో Grade 3, Grade 4 నుంచి మాత్రం అగ్నికర్మ, క్షారకర్మ వీటి ద్వారా మనము ఈ పైల్స్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం.
1: డాక్టర్ G. వెంకటేశ్వర్లు గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన ఫైల్ సమస్య చికిత్స ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఈవినింగ్ ఆల్ ది లిజనర్స్, యు ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 6 అవుతుంది స్టూడియో క్లాక్లో. కలర్ఫుల్గా జెన్సీ యువలో భాగంగా ఇవాళ మనము అసలు స్మార్ట్ ఫోన్ అనేది నాట్ ఓన్లీ జెన్సీ వాళ్ళకి, అందరం ఆ స్మార్ట్ ఫోన్ని ఏ విధంగా యూస్ చేస్తున్నాము అనే గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎస్, స్మార్ట్ ఫోన్ అన్నది జనరల్గా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది కదా. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ ఫోన్ పైనే ఆధారపడి ఉంటున్నాం. స్మార్ట్ ఫోన్ వల్ల మనకు ఎన్ని సౌకర్యాలు అందిస్తున్నా కూడా దానివల్ల పాజిటివ్ అలాగే నెగిటివ్ ప్రభావాలు కూడా చాలా వరకు ఉన్నాయి. దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్ ఫ్రెండ్స్, సెల్ ఫోన్ వాడటం వల్ల జనరల్గా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మనకు క్షణాల్లో తెలిసిపోతుంది. అలాగే దూరంగా ఉన్న స్నేహితులు బంధువులతో మనం వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడుకోవచ్చు. బ్యాంకింగ్, షాపింగ్, బిల్లుల చెల్లింపులు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. విద్యార్థులు అయితే ఆన్లైన్లో క్లాసులు వినడానికి, సరికొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి స్మార్ట్ ఫోన్లు బాగా యూజ్ అవుతాయి. మరి నెగిటివ్స్ ఏంటి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: జనరలీ ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడకం లాక్డౌన్లోనేమో డిజిటల్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ పిల్లలు వినాలని మెల్లిగా తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్ ఫోన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంచెం రెస్ట్రిక్ట్ టైం మెయింటైన్ చేసి ఒక 10 o'clock నుంచి 11 ఆ రెస్పెక్టివ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పిల్లలే తల్లిదండ్రులను డిమాండ్ చేసే పరిస్థితుల్లోకి వచ్చారు. వితౌట్ మొబైల్ ఫోన్ మేము అసలు స్కూల్కి వెళ్ళాము చిన్నపిల్లల దగ్గర నుంచి. అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ ఉన్నా పుట్టిన పిల్లల నుంచి 6 మంత్స్ బేబీస్కి అన్నప్రాసన అయిన తర్వాత తల్లిదండ్రులు ఫస్ట్ చూపించేది మొబైల్ ఫోనే. సో అది ఎంతవరకు దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారు? మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 102.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: వెల్ స్మార్ట్ ఫోన్ అనేది స్క్రీన్ సమయం పెరగడం వల్ల కంటి చూపు మందగించడం, అలాగే నిద్రలేరిమి రావడం, మెడనొప్పి వంటి సమస్యలు చిన్న బిడ్డల దగ్గర నుంచి వస్తున్నాయి. బికాస్ కంటిన్యూస్గా ఆ స్మార్ట్ ఫోన్ని చూస్తూనే ఉంటారు. స్క్రీన్ టైం తగ్గించండి అని అందరూ చెప్తున్నారు, కానీ హాస్పిటల్ చుట్టూ పరుగులు పెడుతున్నారు. మా బిడ్డలు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు, లైక్ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, మా మాట వినట్లేదు. అందుకే మేము ఫోన్ చూపించి ఒకప్పుడు చందమామని చూపించి చందమామ రావే జాపిల్లి రావే లేదా బూచాడమ్మ బూచాడు అన్నట్టు మనం పాడి బిడ్డలకు అన్నాలు పెట్టేవాళ్ళు మన పేరెంట్స్. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందమ్మా, అందులో ఉన్న రైమ్స్ అన్న చూడమ్మా లేదా సినిమా పాటలు అన్న చూడమ్మా. చూడండి చూడండి, ఇంకొంతమంది అయితే మరీ ఘోరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నా కానీ చూడండి క్యానులా తీస్తుంటే మా కొడుకు ఎలా ఏడుస్తున్నాడు, మా బిడ్డ ఎలా ఏడుస్తుంది అని రీల్స్ చేసి పెడుతున్నారు. సో హౌ సాడ్, హౌ క్రేజీ పీపుల్ ఆర్ అన్నది నాకు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హైదరాబాద్ హార్ట్ బీట్ సికింద్రాబాద్ వైబ్ ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఇన్ఫోటైన్మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్. మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో. సో వెదర్ యు ఆర్ చిల్లింగ్ ఎట్ ట్యాంక్ బండ్ ఆర్ షాపింగ్ ఎట్ చార్మినార్, స్టే ట్యూన్డ్, స్టే బ్రైట్. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: గడుపుతున్నారు. దుప్పటి ఉంటే దుప్పటి లోపల పెట్టుకొని మరీ చూస్తున్నారు. దీనివల్ల ఇన్సోమ్నియా, నిద్రలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. మరుసటి రోజు వారు చదువు లేదా వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా ఉద్యోగంకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దృష్టి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. జనరలీ స్మార్ట్ ఫోన్ అనేది ఒక మంచి సాధనం, కానీ దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే అది మనకు ఒక వరం అవుతుంది. అలా కాకుండా దానికి మనం బానిసలం అయిపోయామంటే అనుకోండి, మన ఆరోగ్యానికి అలాగే మన భవిష్యత్తు కూడా శాపంగా మారిపోతుంది. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కేర్ఫుల్గా ఉండండి, మీ బిడ్డల్ని కాపాడుకోండి. స్టే విత్ మీ.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
3: Wow, so it's like a cultural adda on radio.
2: Exactly. Every night at 8 pm on FM Rainbow 101.9.
4: Telanganam. Telangana's heartbeat on air.

జనరల్గా అందరూ మానసిక ఒత్తిడి ఈ సోషల్ మీడియా వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అండ్ ఇతరుల జీవితాలతో వాళ్ళు పోల్చుకోవటం వల్ల కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. అండ్ రీల్స్ షార్ట్స్ గేమింగ్కు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ ఒకే గదిలో కూర్చున్న ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోతూ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా తగ్గించేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం చాలామంది యువకులు రాత్రిపూట లైట్లు ఆపేసి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ

0: FM Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad, FM Rainbow 101.9. హలో రెయిన్బో వింటున్నారు విత్ యూ జోక్ డాక్టర్ దీపా నిదాన కవి. సో మన లైఫ్లో మనం చాలామందిని కలుస్తూ ఉంటాము. మీ లైఫ్లో మీరు అబ్బా వీళ్ళని వదులుకోకుండా ఉంటే బాగుంటుందేమో, బాగుండేదేమో అని అట్లా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇప్పుడు బతికి ఉండాలి, మీ ఫ్రెండ్సో మీ పేరెంట్స్ ఎవరో అయి ఉండాలి. అండ్ వాళ్ళని మీరు వదిలి వచ్చినందుకు మీరు బాగా ఫీల్ అవుతున్నట్టు ఉంటే కాల్ మీ ఆన్ 2323-00300, 2323-48212979704715 ఆర్ మై నెంబర్ స్టేట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు హలో హైదరాబాద్, హలో రెయిన్బో. వెల్ మీరు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో. సో మీ లైఫ్లో మీరు ఎవరికోసమైనా సరే బాగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంటే కాల్ మీ అన్న 2323-4821, 2323-00302970-4715. నేను వీళ్ళని మిస్ అవుతున్నాను అని మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉంటే కాల్ మీ. స్టే విత్ మీ.

0: వెల్ ఫ్రెండ్స్, మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారు విందాం. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాస మలక్పేట అమ్మ.
0: యా చెప్పండి సార్.
1: హలో.
0: అయ్యా చెప్పండి, వినిపిస్తోంది.
1: అయితే మీరు ఇచ్చిన టాపిక్ బాగుంది. నేను అనుకోవటం ఏంటంటే, సరే మీరు అన్నట్టుగా మనము వదులుకోలేని పరిస్థితులు అంటే, ఫాదర్ మదర్నైతే ఎలాగూ వాళ్ళని ఎప్పుడు కూడా ఆ స్కేల్ ఏదైతే కంపల్సరీగా దాన్ని ఎవ్వరు కూడా వాళ్ళ రుణాన్ని మనం తీర్చలేమని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేది మన బెటరా. సో కంపల్సరీగా మిసెస్ ఉంటుంది. వాళ్ళు ఎన్నో విధాలుగా మనకు చిన్న అంటే మనకు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు ఎన్నో విధాలుగా మనకు మన మన కార్యక్రమాల్లో వాళ్ళంతా భాగం పంచుకుంటారు, మనకి ఎన్నో విధంగా సహాయం చేస్తారు. సో మెయిన్ థింగ్ ఏమిటంటే, ఆ యొక్క స్థానాన్ని ఎవరు కూడా పూర్తించలేరు. తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో అలాగే బెటర్ ఆఫ్ కూడా అలాగే ఉంటారు కంపల్సరీగా. దాని తర్వాత ఫ్రెండ్స్ అనే వాళ్ళు వస్తారు మనకు. నిజంగా ఫ్రెండ్స్ ఏదైతే ఆపద సమయంలో కానీ మంచి సమయంలో చెడు సమయంలో అన్నింటిలో వాళ్ళు భాగం పంచుకుంటారు. అలాంటి వాళ్ళలో నాకు సుభాష్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను మీరు కానీ లేకపోతే సూర్యనారాయణ ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, వాడు కానీ చాలా మంది ఫ్రెండ్స్ అట్లా మనకు బాగా ఎక్కువగా మనకు సాయం చేసినటువంటి వాళ్ళు మనం ఎప్పుడు కూడా మన మరవలేము. సో వాళ్ళ బంధాన్ని కూడా మనం పూరించలేమని నేను అనుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ చాన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో.
2: హలో,
0: నమస్తే.
2: బాగున్నారమ్మా?
0: బాగున్నానండి. మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని వ్యక్తులు ఎవరు?
2: అమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. టాపిక్ చాలా బాగుందమ్మా. ఫస్ట్ తల్లిదండ్రులు, దాని తర్వాత మన శ్రీమతి, లైఫ్ పార్ట్నర్ అనుకోండి, తర్వాత ఫ్రెండ్స్ అమ్మా. మేము మొత్తం 5 మంది ఫ్రెండ్స్ అమ్మా. ఒక్కరు చనిపోయారు, ఇక 4 ఉన్నాం అనమాట. ఇంకా చాలా మట్టుగా మేము కనీసం 2-3 రోజుల కోసం కాంప్రెస్ అనే వచ్చి మాట్లాడుకుంటాము, చాలా కూర్చొనైనా మాట్లాడుకుంటాము. ఒకరికోరం చాలా మేము స్నేహితంగా ఉంటాం. ఎప్పుడు కూడా మేము ఇంత మటుకు 50-60 సంవత్సరాలు ఒక్కసారి కూడా మేము పేచి పడుకోలేదమ్మా. అంత ఫ్రీగా మేము ఉంటాం. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తోనే నాకు ఎక్కువ నేను కలుపుతాను అనమాట. అవి బాగుందమ్మా. కేర్ అనే సుష్మా.
0: థ్యాంక్ యూ సో మచ్. We have next caller. Hello.
3: Hello.
0: Namaste andi.
3: Namaste andi. Bagunnara?
0: Bagunnanandi. Meer bagunnara? Cheppandi.
3: Poyinollu andaru manchollu unnollu poyinolla gurtu
0: titi gurtulu
3: ante kadandi
0: ante
3: man life lo andanni chaala mandini kolipoyam kada kalchukuntam tappadu kani idannattuga ఇప్పుడు మిస్ అవుతున్నా ఉంది. 95 ఇయర్స్ మా నాన్నగారు లేరు, మా ఫాదర్ లేరు, కానీ మా ఫాదర్ ఫ్రెండ్ ఇంకా ఉన్నారండి. 95 ఇయర్స్ మాకు లైఫ్ లో ఎంత సపోర్ట్ చేసావా. ఇప్పుడు 95 ఇయర్స్ అయిపోయి ఆయన పెద్ద మీద విజయవాడలో ఉంటారు. వీలైనప్పుడు ఎప్పుడైనా వెళ్ళి చూసొస్తాం. ఇప్పుడు ఫోన్ కూడా మాట్లాడట్లేదు. అత్తయ్య గారితోనే మాట్లాడుతూ ఉంటాం అనమాట, ఎలా ఉన్నారేంటని. అంటే మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇప్పుడు అయ్యో మాట్లాడలేకపోతే దగ్గర అనుకోండి సుశీల, ఎప్పుడు వెళ్ళి కలిసి వస్తాం కదా అనిపిస్తుంది. ఇందాక అన్నారు, అందుకని ఇప్పుడు మిస్ అవుతున్నా ఉన్న వాళ్ళని అన్నారు. అందుకనే మా మావయ్య గారు ఆ పెద్దానికి పాదాభి వందనం అండి. చాలా హెల్ప్ చేశారు లైఫ్ లో మాకు.
0: ఇప్పుడు అందరు ఒక ఇంట్లో ఉన్నా, ఒక రూమ్ లో ఉన్నా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటలేరు. అది ఆ పరిస్థితులలో ఉన్నాం మనం.
3: అది కరెక్ట్. ఒక రూమ్ పక్క పక్కన ఉన్నా కూడా అండి.
0: ఎగ్జాక్ట్లీ.
3: తరపు మనకే వర్తిస్తుంది, అందరికి ఫోన్ అలవాటు. కొంతలో కొంత మార్పు రావాలి, మనమే మార్చుకోవాలి. ఇప్పుడు మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు మన ఫోన్ పక్కన పెట్టేస్తే అది మన ఫోన్

0: మాట్లాడాము అనుకోండి వాళ్ళకే అనిపిస్తుంది కదా.
1: అవును
0: ఇంకొకటి పెద్దవాళ్ళని బట్టి ఉంటుందండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మనం రెస్పెక్ట్ ఇస్తుంటే మనం చూసి వాళ్ళు
1: నేర్చుకోవాలి.
0: నేను అలాగే పెద్దవాళ్ళు అంటే వెళ్ళేటప్పుడు తాతకి చెప్పేళ్ళండి నాన్నకు చెప్పేళ్ళండి అని చెప్పేవాళ్ళు, అలవాటు చేస్తాం అన్నమాట. అది మనం చిన్నప్పటి అలవాటు చేస్తాం, అంతను నేర్చుకుంటాను. కాబట్టి గివ్ రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి గౌరవం.
1: Thank you,
0: Andy.
1: Thank you so much. Nice talking.
0: Thank you so much.
1: Yes, we have next caller on air. Hello.
2: Hello.
1: Hello, Namaste, Andy.
2: Hello, Deepa Nidhan Kavgar. Namaskaram.
1: Okay, Prabhakaru, where are you now? I'm in
2: Bengaluru. I'm in Hyderabad.
1: Okay. Tell me. అంటే మీరు యాప్ ద్వారా వింటున్నారా సార్? యాప్ ద్వారా వింటున్నారా?
2: ఆన్లైన్లోనే వింటున్నాను.
1: ఓకే ఓకే.
2: అంటే ఎలా వస్తుందని మీ డౌట్?
1: అలా కాదు, మీ అభిరుచిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారా లేదా అని ఒక చిన్న టెస్ట్ అంతే.
2: చేస్తాను, చెయ్యాలి కదా. ఇదిగోండి మా మనవడు మాట్లాడతాడు, ఒక్కసారి వాడికి ఉబ్బిళ్ళు ఊరుతున్నాడు. మాట్లాడు. నమస్కారం అంటే.
3: హలో
1: హలో నాన్న. హలో నాని. ఆరు, హౌ ఆర్ యు? ఆరు, హౌ ఆర్ యు? ఫైన్. వాట్ ఆర్ యు డూయింగ్?
3: ఐ యామ్ సీయింగ్ టీవీ.
1: యు ఆర్ వాచింగ్ టీవీ. ఓకే ఓకే. హ్యాడ్ యువర్ డిన్నర్? హ్యాడ్ యువర్ డిన్నర్? అన్నం తిన్నావా? ఊట మాడ్దియా? ఆగిల్ల. ఇంకా చేయలేదా? ఓకే ఓకే. సరే తాతగారికి ఫోన్ ఇవ్వమ్మా.
2: హలో.
1: ఆ ఒక్క అక్షరం నేర్చుకున్నాను లేండి నేను, చెప్పండి.
2: స్కూల్లో కూడా సబ్జెక్ట్ పెట్టించాను అన్నమాట, పంపిస్తున్నాను.
1: ఓకే ఓకే.
2: నేర్చుకోవాలి కదా వాళ్ళు, కనీసం మనకంటే అటు ఇటు తిరుగుతుంటాం వాళ్ళ ఫ్యూచర్. ఇంకా
1: అవును,
2: అందుకనే టీచర్ని పెట్టించామన్నమాట.
1: ఓకే. మీరు ఉన్న వ్యక్తులతో మీకు సంబంధ బాంధవ్యాలు బాగా ఉన్న వ్యక్తులని, అయ్యో నేను వీళ్ళని విడవలేకపోతున్నానే అని ఫీల్ అయిన వ్యక్తులు ఎవరు?
2: మాకు జియా ఉల్ హక్ గారు అన్నమ్మా. ఆయన నాకు ఉద్యోగ రీత్యా పాపం చాలా హెల్ప్ చేశాడు. ఆయన అలాంటప్పుడు లైఫ్ ఇచ్చిన ఆయన మర్చిపోకూడదు కదా.
1: అవును కదా.
2: ఆయన జియాగూడలో ఉండేవారు, మరి ఇప్పుడు ఉన్నారా లేరా? కమ్యూనికేషన్ చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ అయిపోయింది. రిటైర్ అయిపోయారు. నాకన్నా పెద్ద ఆఫీసర్ ఆయన. మరిచిపోలేని వ్యక్తి అంటే జియా ఉల్ హక్ గారే నాకు.
1: ఓకే ఓకే.
2: థ్యాంక్ యూ దీపా. దీపా నిదాన్ కెవర్ గారు,
1: జియా ఉల్ హక్ గారు, ఈ వాయిస్ కనుక మీరు వింటే ఎక్కడున్న ప్రభాకర్ గారు అక్కడ ఉదయించేలా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ అండి. ఎస్, వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో హలో. వెల్ ఫ్రెండ్స్, ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి, బట్ ఎనీవేజ్ మీరు మీ లైఫ్లో అయ్యో నేను వీళ్ళని వదులుకోలేకపోతున్నా అని ఫీల్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కాల్ మీ ఆన్ 2323-00-30, 2323-48-21-29-70-4715. పాపం వీళ్ళు ట్రై చేస్తున్నారు, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హలో.
4: హలో,
1: చెప్పండి.
4: దీపగారు, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: బాగున్నారా?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
4: బాగున్నానండి.
1: చెప్పన్నావా? అవునండి, చెప్పండి.
4: మనం రుణం తీసుకోలేని సైనికులకండి, మన దేశాన్ని కాపాడే సైనికుల్ని.
1: ఓకే.
4: మన ఫ్యామిలీలో అంటే ఏదో ఒక రుణానుబంధ రూపేణ అని ఏదో ఒక రకంగా రుణం తీసుకుంటాం, గానీ వాళ్ళ రుణం మాత్రం తీసుకోలేదండి. ప్రమాదం ఉందని తెలిసినా కూడా మన అందరినీ కాపాడటానికి దేశం కోసం ఫ్యామిలీని వదిలేస్తారు కదా, వాళ్ళకి ఎప్పుడు మనం రోజు సెల్యూట్ చేయాలి.
1: సలాం సైనిక. Yes, thank you so much. Nice talking to you. Next caller. Well, call me on 2323-00-30-2323-48-21-29-70-4715 are my numbers. అండ్ మీ లైఫ్లో మీరు వీళ్ళని నేను వదులుకోలేకపోతున్నాను అన్న వ్యక్తులు ఎవరు? స్టే విత్ మీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7,

సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వెల్ ఫ్రెండ్స్, మనం అంతా మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: మేడం నమస్తే అండి.
0: నమస్తే, చెప్పండి, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు.
1: నా పేరు రామ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: యా, సో మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని వ్యక్తులు మీరు? అయ్యో, మిస్ అయిపోతారు.
1: మా ఫాదర్ ఇన్ లా అండి, అంటే మా నా వైఫ్ వాళ్ళ నాన్నగారు. అయితే బ్లడ్ రిలేషన్స్ లో చాలా మంది ఉంటారు, అంటే నాన్న గాని ఇంకా వేరే ఎవరైనా ఉంటారు, బ్రదర్స్ వీళ్ళందరూ కూడా. కానీ నాకు ఒక ఒపీనియన్ ఉండేది, అంటే కొద్దిగా అంటే వేరే వేరే వాళ్ళని చూడడం వల్ల ఏమో గానీ ఫాదర్ ఇన్ లా ఎలా ఉంటారా అన్నంత ఆశ్చర్యానికి గురి చేశారు మొదటి నుంచే కూడాను. ఆయన చనిపోయేంత వరకు కూడా అంటే సొంత అంటే వాళ్ళ పిల్లలు ఎలా అయితే చూసారో, వాళ్ళ కూతుర్లు కొడుకులు ఎలా చూసారో, వాళ్ళని కూడా అలా చూడడం అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన దగ్గర బాగా నేర్చుకోనేది ఏంటంటే, చిన్న పిల్లల్ని కూడా బాగా గౌరవంగా మాట్లాడాలి. అంటే వీళ్ళు చిన్న వాళ్ళే, లేకపోతే వాళ్ళు తక్కువ వాళ్ళు, ఇంకా రకరకాలు ఏదైనా సరే కావచ్చు. సో అందరినీ గౌరవంగానే పలకరించాలి, గౌరవంగా మాట్లాడాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుండేవారు అనమాట. సో ఆయన దగ్గర ఇట్లాంటివి చాలా నేర్చుకున్నాం. అండ్ ప్రశాంతత, ఏదైనా మేము పొరపాటు లేదో చేస్తే కూడా ఆయన అసలు ఏం అనకపోవడమే పెద్ద శిక్ష కింద ఉన్నట్టుండేది మాకు. ఆ విధంగా కొందరిని చూస్తానండి నేను దగ్గరుండి, ఇలాగ ఇలాంటి వ్యక్తిని చూస్తుంటే ఎస్పెషల్లీ నాకు సీనియర్స్ అబౌవ్ 80 ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉంటారేమో అనిపిస్తూ ఉంటది.
0: అంటే వాళ్ళకు ఉన్నంత ఓపిక నెక్స్ట్ జనరేషన్ లో లేదు. ఇప్పుడు మన ఫాదర్స్ కి ఆ తర్వాత
1: నాకు ఇప్పటికీ నాకు నాకు సంబంధికులు కాకపోయినప్పటికీ ఏది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నాకు మాట్లాడాలని అనిపించడానికి కారణంగా ముఖ్య కారణం ఆయనే అనమాట.
0: అంటే మనకు అనుభవాలు, వాళ్ళకున్న అనుభవాలు మనం ఇప్పటి రోజుల్లో చూస్తున్నామా? ఈ కాంక్రీట్ జంగల్ లో ఒక డబ్బా పెట్టె లాంటి దాంట్లో మనం ఉంటున్నాం, అపార్ట్మెంట్లలో
1: చూడలేకపోతున్నాం,
0: అసలు మనం బయటికి రాలేకపోతున్నాం,
1: చూసే వాళ్ళు కూడా ఉండట్లేదండి.
0: అవును,
1: అది చాలా దురదృష్టకరం.
0: మన పిల్లలు చాలా మిస్ అవుతున్నారు లైఫ్. యాక్చువల్లీ
1: చాలా చాలా ఒక 5-6 ఫ్యామిలీ కలిసి ఉండడం గానీ, లేకపోతే కనీసం పండగలతో వచ్చి కూర్చుని సరదాగా 2-3 రోజులు కబుర్లు చెప్పుకునే స్టేజ్ కూడా లేకపోయింది. మా చిన్నప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు ఒక నెల 15 రోజులు వెళ్ళిపోతూ
0: ఉండేవాళ్ళం.
1: అసలు
0: చెప్పండి రామాచార్య గారు.
2: మర్చిపోయింది, మాకు రీసెంట్ నవంబర్ లో మాకు ఒక గురువు ఉండండి, మోహన్ దాస్ అని. 90 బాగానే బతికాడు, మాకు అడ్వైజ్ ఇచ్చేవాడు. ఆయన లా చేసేవాడు, మన సలహా ఇచ్చేవాడండి. అప్పుడు ఏమన్నా మాకు మంచి చెడు గురించి చెప్పేవాడు, అదొకటి. రెండోది ఏముందే, మా గురువు అంటే రంగారావు సార్ ఉండేదమ్మా, రంగారావు మా గురువు. ఆయన ఇంగ్లీష్ టీచర్, ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు మాకు కొన్ని పిల్లల గురించి బాగా చెప్పేవాడమ్మా. దేని గురించి, ప్రతి విషయమే కానీ, మన బ్రీతింగ్ ఎట్లా మెడిటేషన్ చేయాలి, తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలి.

0: వాళ్ళు రేపటి వృద్ధాపం కృషిని ఏం చూసుకోవాలి, చాలా స్థలాలు మాకు ఇచ్చేవాడు, మా పాప ఆయన కూడా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయించలేవు కానీ తర్వాత తెలిసిందమ్మా.
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే,
1: చెప్పండి.
2: హలో
1: హలో చెప్పండి. హలో
2: హలో, ఇది చెప్పండి.
1: మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉందండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్
2: చేస్తున్నారు
1: చెప్పండి. హలోలో చాలా స్వీట్నెస్ ఉంది, చెప్పండి.
2: బాగున్నానండి.
1: మీ లైఫ్ లో మీరు మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్న వ్యక్తులు
2: ఏంటండి?
1: మీ లైఫ్ లో మీరు వీళ్ళని నేను మిస్ అయిపోయాను అని ఫీల్ అవుతున్న వ్యక్తులు?
2: మేము ఒక ఇంట్లో ఫ్యామిలీతో 7 ఇయర్స్ చేస్తున్నామండి, రెంటెడ్ ఇంట్లో. విడిపోయేటప్పుడు చూడాలి, ఇంకా బోర్ మన ఏడ్చేసాం. వాళ్ళు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, అసలు ఎంత ఏడ్చామో, అసలు అన్నంత కోలుకోలేము మేము వాళ్ళతో. అంత బాండింగ్ మేము విడిపోయేసరికి చాలా
1: ఏడ్చేసాం. ఎస్, నెక్స్ట్. వెల్, సో జ్ఞాపకాలు మనందరికీ ఉంటాయి. సో దాంట్లో మంచి జ్ఞాపకాలని, వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా పర్వాలేదు, కానీ మనం మంచి జ్ఞాపకాలు, వాళ్ళతో ఉన్న మంచి సావాసాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని ఇప్పుడు బతుకున్న వాళ్ళతో అలాగే మనం ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయొచ్చు. బికాస్ టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. ఒకప్పుడు అంటే ఉత్తరాల ద్వారా కమ్యూనికేషన్ జరిగేది, ఇప్పుడు అట్లాంటిది ఏమి అవసరం లేదు కదా. ఒక చిట్కాలో మనం క్యాబ్ బుక్ చేసుకొని మనకు కావాల్సిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఒక ఫోన్ కాల్లో మనం వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళ స్వరం వినాలనుకుంటే, లేదంటే వీడియో చాట్ కూడా చేసి మాట్లాడుకోవచ్చు. సో యాజ్ టెక్నాలజీ గాట్ అప్గ్రేడెడ్ అండ్ అప్డేటెడ్, మనకు దూరమైన వ్యక్తుల్ని కూడా, బతికున్న వ్యక్తుల్ని మనం చాలా దగ్గరగా మాట్లాడుకోవచ్చు, కలవచ్చు, అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక దూరమైన వ్యక్తుల గురించి అంటే మనతో లేరు వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు అయితే మనతో ఉంటాయి కదా, మాట్లాడుకుందాం. స్టే విత్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శిశుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీఓ ఈ సాయంత్రం విడుదల చేశారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ మరి చెన్నారెడ్డి టీమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభించారు.

ఇందులో 1082 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, వైద్య నివేదికలు నిమిషాల్లో తరలించే ఏఐ తరిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 22 ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 65 ఏళ్లకు రిటైర్డ్ టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ మద్దతును ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పెన్షన్ సంబంధించిన ప్రక్రియలను అత్యంత సులభతరం చేసినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఎన్టీఏ పనితీరుపైన ఈరోజు కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష రాష్ట్ర జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. ఆసక్తి గల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నకొలస్ చెప్పారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన గాలివానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారతీయ వేడ 3వ రోజు ఆట ముగిసే సమయానికి 170 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ద లిజనర్స్, యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 8:04 అవుతుంది, స్టూడియో క్లాక్లో కలర్ఫుల్గా. సో తెలంగాణకి స్వాగతం చెప్పేస్తుంది ఆర్జే డాక్టర్ దీపాని దానకది. తెలంగాణలోని జనగామ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామం ఈ సున్నితమైన ఇత్తడి, రాగి, షీట్ మెటల్ కళాకృతులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పెంబర్తి లోహ హస్తకళ అనేది తెలంగాణ సంస్కృతి మరియు వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన లోహ కళారూపం. మరి ఇవాళ తెలంగాణలో మనం పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పెంబర్తి లోహ హస్తకళ, స్టే విత్ మీ.

వెళ్ళా. ఇక దాని చారిత్రక నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే, ఈ హస్తకళకు సుమారు 800 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్రే ఉంది. 12వ శతాబ్దంలో వరంగల్ను పరిపాలించిన కాకతీయ రాజుల కాలంలో ఈ కళ ఉచ్చస్థాయికి చేరిందట. అయితే పెంబర్తికి చెందిన సాంప్రదాయ విశ్వకర్మ లోహ కార్మికులు తమ అద్భుతమైన నైపుణ్యంతో దేవాలయాల అలంకరణలు, విగ్రహాలు, రథాలను రూపొందించేవారట. కాలక్రమేణా కొన్ని మార్పుల వల్ల ఈ కళాకారులు తమ శైలిని మార్చుకున్నారు. ఇక అక్కడ ఎవరైతే పరిపాలించేవాళ్ళు ఆ టైంలో, వాళ్ళకి తాంబూలాల పెట్టెలు తయారు చేయడము, అలాగే వేలాడే షాండ్లియర్లు విచ్ ఎస్ ఝుమ్మర్లని తయారు చేసేవాళ్ళట, అలా సుందరమైన వాచ్లను తయారు చేయటం ప్రారంభించారు వీళ్ళు. సో దీని ప్రత్యేకతలు, దాని శైలి గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్కమ్ బ్యాక్. 8:31 స్టూడియో క్లాక్ కలిపి షోస్ తెలంగాణ వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9లో. ఇక మనం పెంబర్తి కళాకారుల గురించి మాట్లాడుతున్నాము. వీళ్ళు హస్తకళా నైపుణ్యంలో కూడా చాలా మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నవాళ్ళు. ఈ కళ పూర్తిగా చేతితోటే చేయబడుతుంది. కళాకారులు ఇత్తడి లేదా రాగి రేకులపైన సుత్తి వివిధ రకాల ఉలులు సహాయంతో క్లిష్టమైన డిజైన్లను చెక్కుతారన్నమాట. ఇక వాళ్ళ నకషీ పనితనం గురించి మాట్లాడుకున్నట్లయితే, డిజైన్లను ముందుగా కాగితంపై గీసి ఆపై లోహపు రేకులపై లక్క అదే వ్యాక్స్ సహాయంతో ఉంచి ఆకృతులను మలుస్తారు. ఇక దేవాలయాల ధ్వజస్తంభాల తాపడాలు, గోపుర కలశాలు, కవచాలతో పాటు నివాస గృహాల అలంకరణ కోసం గీతోపదేశం, అష్టలక్ష్మి, కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటి చిత్రాలను లోహాలపై అద్భుతంగా ఆవిష్కరిస్తారు పెందుర్తి కళాకారులు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: వెల్కమ్ బ్యాక్. పెంబర్తి కళాకారుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాళ్లకు మంచి గుర్తింపు ఉంది. అయితే పెంబర్తి లోహ కళకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపును మంజూరు చేసింది. అలాగే కేంద్ర పర్యాటక శాఖ పెంబర్తిని తెలంగాణలోనే ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా గుర్తించడం జరిగింది. 1956లో ఐలాచారి అనే ప్రముఖ కళాకారుని నేతృత్వంలో విశ్వకర్మ బ్రాస్ కాపర్ సిల్వర్ ఇండస్ట్రియల్ సొసైటీ ఏర్పాటై ఈ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం జరిగిందన్నమాట. ఒకప్పుడు వందలాది కుటుంబాలు ఈ వృత్తిపైన ఆధారపడగా ప్రస్తుతం ఆధునిక మార్పుల వల్ల కళాకారుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ, గోల్కొండ హస్తకళల ఎంపోరియం మరియు వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఈ కళాఖండాలను నేడు ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ టుడే. తెలంగాణలో మనం ఇవాళ పెంబర్తి ఆర్ట్ గురించి మాట్లాడుకున్నాం. స్టే విత్ మీ.

0: FM Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 Rimzim Hyderabad. Ventunaru with your jog, Dr. Deepani Danakadi. So, Hyderabadi lifestyle lo pratekamaindi ikkadi sanskriti, biryani, late night cultures, nagaraniki o prateka gurtimpunu techayi. Aithe ee vilakshanamaina jeevana shaili ఇక్కడి ప్రజల ఆరోగ్యం మానసిక స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి హైదరాబాద్ లైఫ్ స్టైల్ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

హైదరాబాదీ లైఫ్ స్టైల్లో, జీవన శైలిలో ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్కృతిలో ఒక మంచి గుణం ఉంది. అదే గంగా జమున తెహజీబ్ కలిసిమెలిసి ఉండే తత్వం. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. పండుగలను, వీకెండ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వాళ్ళకున్న సానుకూల ప్రభావం అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాదీ లైఫ్ స్టైల్లో ఎంతో హుషారుగా ఆనందంగా అనిపించినప్పటికీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడకపోతే దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. సరైన ఆహార నియమాలు పాటించడం, రోజువారీ వ్యాయామం, అలాగే సమయానికి నిద్రపోవటం ద్వారా నగర జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం మార్చుకోవాలి.

వాళ్ళు హైదరాబాద్లో నగరంలో వేగంగా ఈ ట్రాఫిక్ కాలుష్యం ఉన్నాయి. సో ఇవి విస్తరిస్తున్నందుకు విపరీతంగా ఈ వెహికల్స్ కూడా పెరిగినందుకు కాలుష్యం బాగా పెరుగుతుంది. అలాగే రోజుకు గంటల తరబడి ట్రాఫిక్లో ప్రయాణించటం వల్ల ప్రజల్లో అసహనం కోపం పెరుగుతూ ఉన్నాయి. గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట. సో ఉదాహరణకు చాలా ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో మనం చిక్కుకుపోయినప్పుడు ఆఫీస్కి చేరేసరికి తీవ్రమైన అలసట మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మాట్లాడుకున్నాం.

వల్ల రాత్రి 1 గంటల వరకు దోశ బండ్ల దగ్గర, ఇరాని కాఫీ దగ్గర స్నేహితులతో కలిపి, ఉదయం ఆఫీస్ కలిపి గడిపి వాళ్ళందరితోటి, అలాగే ఉదయం ఆఫీస్కి త్వరగా లేవటం వల్ల రోజంతా అలసటగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్, మన జీవన శైలిలో మనకి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనం చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జోక్ ఆఫీషియల్లీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్, FM Rainbow 101.9.

होगा। अगला पेश है, जानती हूँ फुर्सत के दिन सदा नहीं होते,

एक खुद फरेबी है, किस जगह पे अब उनके नक्शे पा नहीं होते, किस जगह पे

नाज अपने साथी भी हम नवा नहीं होते। गजल पेश करती हूँ। कहाँ

की खौफ से, मोहतात हम ही खुद थे, जमाने की खौफ से।